శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: భక్తి నందుని కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఆదిత్య హృదయం.

0: క్రీస్తుదేవుని భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో నిందితుల నిర్దోషుల ఈ అంశం గురించి శ్రీ జే శాంసన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ప్రజలున్న చోట నాయకులుండాలి.

0: లేనొచ్చో అల్లరి అక్రమం పెరిగిపోతుంది. నాయకత్వం ఒక వరం, ఒక సమర్థత. నాయకులు ప్రజాక్షేమం కోరుతూ ప్రజలను క్రమపరిచేవారు. ఈ లోకములో ఇన్ని తరాలుగా ఎందరో నాయకులను జన్మించారు. మణిరత్నం వలె ప్రకాశించారు. ఎవరి అనుభవము వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరి ఆధిక్యత వారిదే. వారి వారి యోగ్యతలను గుర్తించి మేలు పొందిన ప్రజలంతా నాయకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం సహజం. కొందరు నాయకులను బహుదీర్ఘకాలం గుర్తు చేస్తూ ఉంటాం. ఇదిలా ఉండగా ప్రతి నాయకునికి నిందలు, నిరాకరణలు సామాన్యం. ప్రతి కాలములో, ప్రతి దేశములో ప్రయోజనకరమైన నాయకులపై ఆరోపణలు, ఆక్షేపణలు మామూలే. వాటిని లెక్క చేయకపోవడము నాయకుల గొప్పతనం. నిర్హేతుకంగా నాయకులు నిందించడానికి సామాన్యమైన కారణాలు. కొన్ని పనిచేసే వారిని ఏ పని చేయని వారు విమర్శిస్తారు, లేక ఫలాన వ్యక్తి ఉన్న గొప్పతనము, గౌరవము తమకు లేదని బాధతో నిందిస్తారు, లేక తమలోని అక్రమాన్ని నాయకులు ఖండించి క్రమశిక్షణ చేసినందుకు నిరాకరిస్తారు. అసూయ, అతిశయము ఇటు వాటికి ప్రధాన కారణాలు. అయినంత మాత్రాన నాయకులు పరపతి పోదుగాని నిందించువారు నష్టపోగా నాయకులు మరి వద్దిల్లేది ఖాయం. అందుకే వారు నిందితుల, నిర్దోషులని వివేచించాలి. ఇట్టి స్తంభవాలు ఆత్మీయంగా మనకు సందేశాలు. ప్రతి కొత్త నిబంధనలో ఉన్నతులుగా నాయకులు ఎంతో మంది ఉన్నారు. దాదాపు ప్రతి వ్యక్తి మంచి నాయకుడు, నిందాకారణ రచించిన వాడే. పాత నిబంధన జ్యోతిగా పేరు పొందిన యేసేపు విషయం తెలుసుగదా, అప్పటికే ఎంతో అన్యాయం అనుభవించిన వాడు. ఆదికాండ 39వ అధ్యాయంలో మరి దారుణమైన నిందకు లోనయ్యాడు. కాని యేసేపు నిర్దోషి. అందుకే ప్రతిఫరు భార్య యేసేపును చెరసాల్లో వేసిన వారు ఏమయ్యారో తెలియదు గాని ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా, ఏలికగా, అధిపతిగా యేసేపు 80 సంవత్సరాలు పరిపాలించాడు. నిందితుడే కాని నిర్దోషి. ఆదికాండము 7వ అధ్యాయములో స్తెఫను ప్రసంగములో చెప్పినట్లు ఇస్రాయేలు నిరాకరించిన మోషేను దేవుడు వారికి అధిపతిగాను, విమోచకునిగాను నియమించెను. 40 సంవత్సరములు ఇస్రాయేలును సహిస్తూ మోషే వారిని గొప్పగా నడిపించాడు. దావీదు మహారాజు నాయకుడుగాను, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయములో షిమి దావీదును బహుగా శపించాడు, దూషించాడు, దుమ్మెత్తాడు, రాలెత్తాడు. దావీదు తిరిగి రాజైనాడు. సొలొమోను కాలములో షీమి చంపబడినాడు. మందిర నిర్మాణములు జెరుబ్బాబెలు, యెహోషువా, మహానాయకులైన ఎజ్రా 4వ అధ్యాయములో శత్రువులు వారి మీద తప్పు మోపి పత్రికలు రాసి ఇబ్బంది కలిగించారు. గొప్ప పర్వతము జెరుబ్బాబెలను అడ్డగింపదు. జెరుబ్బాబెలు, యెహోషువాలు రెండు స్తంభాల వలె, ఒలీవా చెట్ల వలె ఘనతనుందగా కుట్రదారులు చరిత్రలో మాయమయ్యారు. అలాగే ప్రకార నిర్మాణం చేసిన నెహేమియా పని పూర్తి చేశాడు. శత్రువులు అధైర్యపడ్డారు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి నేరమైన, లోపమైన లేనివాడుగా ఉండి, కాని దానియేలును 6వ అధ్యాయములో అసూయతో అతనిపై నిందమోపిన అన్యులు సింహాలు పాలయ్యారు. దానియేలు విడుదల నుండి వద్దెళ్ళాడు. కొత్త నిబంధనలో పౌలుపై పలువురు నిందలు మోపి విమర్శించారు. వర్తమానము అడ్డగించటకై వర్తమానికునిపై విమర్శలు సామాన్యమే. భ్రమపెట్టువారు, కలవరపెట్టువారు అడ్డగించుచున్నారు. కాని పౌలును ప్రభు గంభీరంగా వాడుకున్నాడు. ప్రభుకు విరోధమైన ఆయుధము వద్దలదు గదా. కావున వీరంతా నిందలు, నిరాకరణలు ఎదుర్కొన్న వారే, కాని నిర్దోషులు. కాని ప్రభు వీరిని బహుగా వినియోగించి హెచ్చించినాడు. ఇది నాయకుల యోగ్యతను గుర్తించే, ఎంపిక చేసే కాలము. సువార్తకు, విశ్వాసానికి ఆటంకము కాని నాయకులను ఎంపిక చేసి ప్రభు సేవార్థములో ముందుకు పోటుకు దేవుడు మనకు తోడైనగాక. ఆమేన్.
1: మీరింతవరకు నిందితుల, నిర్దోషుల ఈ అంశం గురించి శ్రీ జే శాంసన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఇవాళ్టి కార్యక్రమంలో పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాల గురించిన వివరాలు వింటారు.

ఇవాళ్టి కార్యక్రమంలో పండ్లు కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా పండ్లు కూరగాయల పంటలకు సోకే చీడపీడల నివారణకు రకరకాల పురుగుమందులను విచక్షణారహితంగా వాడటం జరుగుతుంది. మన దేశంలో సాలిన 6,000 టన్నుల పురుగుమందులను ద్రవ పొడి గుళికల వంటి వివిధ రూపాల్లో వాడుతున్నారు. ఈ మందుల్లో స్పర్శ ఉదర విషాలుగా పనిచేసేవి ఉంటాయి. ఉదర విషాల్లో కొన్ని అంతర్వాహీల మందులు ఉంటాయి. ఇవి మొక్కల ఆకుల ద్వారా మొక్కల జీవరసములో చేరి విషపూరితం చేస్తాయి. ఈ విషపూరిత జీవరసాన్ని పురుగులు పీల్చినప్పుడు ఉదరములోనికి పోయి పురుగులు చనిపోవటం జరుగుతుంది. పండ్లు కూరగాయల పంటలపై పిచికారీ చేసిన పురుగు మందులు మొక్కల పైభాగాలతో అంతఃచర్య జరపడం, పర్యావరణ అంశాలైన గాలి సూక్ష్మరశ్మి ప్రభావానికి గురి కావడం, వర్షం కురిస్తే మందు కారిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంతర్వాహిక మందులైతే మొక్కల పైభాగం పీల్చుకోవడం, మొక్కల్లోనికి పోయి జీవరసంతో కలవడం లేదా స్పర్శ ఉదర విషపు మందులైతే పైభాగాలపై ఉండిపోవడం జరుగుతుంది. మొక్కల పైభాగాలపై ఉండిపోయిన పురుగు మందులు ఆవిరి కావడం, కాంతిని ప్రభావితం కావడం, రసాయన సూక్ష్మజీవుల వల్ల క్షీణస్థితికి వచ్చే ఈ గాఢత తగ్గుతుంది. పురుగు మందులు ఆవిరి కావడం మొక్కలపై చల్లిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ మందులు ఆవిరి కావడం పర్యావరణ పరిస్థితులపై, ముఖ్యంగా గాలి వేగం, ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని పురుగు మందులు సూక్ష్మజీవుల జీవ ప్రక్రియ వల్ల క్షీణిస్తాయి. సూక్ష్మజీవులు కూడా పురుగు మందుల్ని పోషకాలుగా ఉపయోగించుకొని వీటిని కార్బన్ డైఆక్సైడ్ ఇతర భాగాలుగా విడగొడతాయి. క్షేత్రస్థాయిలో పురుగు మందుల క్షీణతకు వివిధ పర్యావరణ ప్రక్రియలు కారణమైన ఆవిరి కావడం ప్రధానమైనది. ఇప్పుడు చెప్పిన విధంగా పంటలపై చల్లిన పురుగు మందులు పలు రకాల కారణాల వల్ల ఆకులపైన కాయలపైన లోపల మిగిలి ఉంటాయి. వీటిని వినియోగదారులు తిన్నప్పుడు శరీరములోకి పోయి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మన దేశంలో 70% కూరగాయల్లో పురుగు మందుల అవశేషాలున్నట్లు అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆరోగ్య సమస్యల విషయానికి వచ్చినట్లయితే కూరగాయలు పండ్ల పై పొరల్లో లోపల ఉండే పురుగు మందుల అవశేషాలు, వీటిని కొనేవారికి, రవాణా కోసము వీటిని మోసేవారికి, వినియోగదారులకు ఆరోగ్యపరమైన అనేక సమస్యల్ని కలగజేస్తాయి. వీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు పెద్దవారి కంటే పిల్లల్లో తీవ్రంగా ఉంటాయి. మన శరీరం కొంతవరకు తక్కువ పరిమాణంలో పురుగు మందులను తట్టుకోగలదు. పురుగు మందుల విషాన్ని కొంతమేరకు శరీరంలోని కాలేయము, మూత్రపిండాలు విషరహితంగా చేయగలవు. అంతేకాక మామిడి, అరటి లాంటి కాయల్ని కృత్రిమ పద్ధతిలో మాగబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాల వలన నాడీ వ్యవస్థలో సమస్యలు, తలనొప్పి, తల తిరగడం, ఏకాగ్రత లేకపోవడం, నిద్ర మత్తు, జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి రుగ్మతలనే కాక క్యాన్సర్లను కూడా కలుగజేస్తాయి. పురుగు మందుల గరిష్ట అవశేషాల పరిమితుల విషయానికి వచ్చినట్లయితే పురుగు మందులను పంటలపై చల్లినప్పుడు మొక్కల భాగాలపై, ముఖ్యంగా ఆకులు కాయలపై మందులు పొరగా ఏర్పడిన మొక్కల జీవరసములోకి చేరిన మందుల ప్రభావం రోజులు గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది. మొక్కలు భాగాలపై పొరగా ఏర్పడిన మొక్కల జీవరసములోకి చేరి విషంగా పనిచేసే అంతర్వాహిక మందులు వాతావరణ ప్రభావం వల్ల క్షీణించి ప్రభావం తగ్గుతుంది. అయితే కొంతవరకు మందుల అవశేషాల రూపంలో ఆకులు, కాయలు, మొక్కలు ఇతర భాగాల్లో ఉంటాయి.
ఇవి నిర్దేశించిన పరిమితుల కంటే తక్కువగా ఉంటే వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. ఈ గరిష్ట పరిమితులు పురుగుమందును బట్టి ఉంటాయి. గరిష్ట అవశేషాల పరిమితులు తెలిసినా కూడా పండించే రైతులకు వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం లేదు. అవశేషాల స్థాయిని ప్రయోగశాలల్లో పరిశీలించి నిర్ధారించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఈ పద్ధతి రైతులకు వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదు. తర్వాత కోతకు వేచి చూడాల్సిన గడువు విషయానికి వచ్చినట్లయితే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి ఖర్చులేని సులభంగా ఆచరించదగ్గ కోతకు వేచి ఉండాల్సిన కనీస సురక్షిత గడువు పద్ధతిని ఆచరించి పండ్లు కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలను గరిష్ట పరిమితుల కంటే తక్కువ స్థాయికి తేవచ్చు. పంటలపై పురుగుమందులు చల్లినప్పటి నుంచి కోత వరకు వేచి చూడాల్సిన కనీస సురక్షిత గడువు దాటిన తరువాత పండ్లు కూరగాయల్ని కోస్తే అవశేషాలు గరిష్ట పరిమితి తక్కువగా ఉంటాయి. కనీస సురక్షిత వేచి ఉండే గడువు మందులపైన పంటలపైన పురుగులపైన ఆధారపడి ఉంటుంది. ఒకే మందు పంటను బట్టి పురుగులను బట్టి వేచి ఉండే కనీస సురక్షిత గడువు మారుతుంది. పురుగు మందులు చల్లిన తరువాత కోతకు కనీస సురక్షిత గడువును పాటించేందుకు చాలా పండ్ల తోటల్లో పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ కూరగాయల పంటల్లో ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకు బెండ గోరుచిక్కుడు వంగ లాంటి కూరగాయల్ని కోతలు ప్రారంభమయ్యాక ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోయాల్సి ఉంటుంది. ఆలస్యంగా కోస్తే కాయలు ముదిరిపోయి మార్కెట్లో కొనేవారుండరు. కూరగాయల ధరలు కూడా నిలకడగా ఉండవు, రోజు రోజుకు మారుతుంటాయి. ధరలు ఎక్కువగా ఉన్న రోజుల్లో కోసి అమ్ముకోవాలనే తాపత్రయం రైతుల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కూరగాయలు కోసి ఆ తరువాతే పైర్లపై పురుగు మందులను పిచికారీ చేస్తే ఈ సమస్యని కొంతవరకు అధిగమించవచ్చు. రైతులు కూడా సామాజిక నైతిక బాధ్యతగా కనీస సురక్షిత గడువును పాటించి కూరగాయల్ని కోసి వినియోగదారుల ఆరోగ్యానికి హాని జరగకుండా చూడాలి.

ఇంతవరకు మీరు పండ్లు కూరగాయల్లో పురుగుమందుల అవశేషాల గురించిన వివరాలు విన్నారు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

0: హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్టంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647,51,00,000 రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం

2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 120

0: బనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
1: దుబాయ్ లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో కాలుష్యరహిత వినాయకుడు చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలాధారావాహిక 33వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కె నవీన్ కుమార్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండలం గురుజేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10 గంటలకు వార్తావాహిని సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ.

కేంద్రం 10:15 నుంచి సాయంత్రం 4:50 వరకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 4:50 సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు సాయంత్రం 6:00 ఇంకా రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 రాత్రి 9:00 ఇంకా 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 7:30 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. యథావిధి కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రసారమవుతాయి. 7:30 చిత్రమంజరి సినిమా పాటలు. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ సమాచారం సినిమా పాట మున్నగంశాలుంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవి ఆశ్రయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాలు

0: పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమాపేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమాపేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమాపేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమాపేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమాపేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమాపేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యతా స్పూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లక్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లక్పతి దీదులుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏ

అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కరాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్ ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డీ ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి పెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో కాలుష్యరహిత వినాయకుడు చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మనసులోని మనసు మాలతీ చందురుగారి నవలా ధారావాహిక 33వ

0: భాగం ప్రసారమవుతుంది. సినిమా పాటలు ఉంటాయి.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: ముందుగా కాలుష్యరహిత వినాయకుడు చర్చా కార్యక్రమం వింటారు.
6: మట్టితో చేసిన వినాయకుల్ని కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసి దానికి రసాయనిక రంగులు అద్ది బాగా చూసుకుంటున్నాం అనుకుంటున్నామే గాని దానివలన ఎన్నో రకాల ఇబ్బందులు మనిషికి, ఇటు వాతావరణ కాలుష్యంలో పడేటువంటి ఇబ్బందులకి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జన విజ్ఞాన వేదిక మార్కాపురం డివిజన్ కార్యదర్శి ఏనుగుల రవికుమార్ గారు, జన విజ్ఞాన వేదిక సభ్యుడు రామిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. మరి వారిని అడిగి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయకుల వలన ఇబ్బందులు, అలాగే వాటికి వాడేటువంటి రంగుల వలన ఇబ్బందులు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజశేఖర రెడ్డి గారు, రవికుమార్ గారు.
7: నమస్కారం సార్.
6: మరి ఈ డివిజన్ లో మీరు జన విజ్ఞాన వేదిక తరపున చాలా మంచి కార్యక్రమాలు ప్రజల వరకు చేరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఈ వినాయక ప్రతిమలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది దేంతో తయారు చేస్తారు, దానికి ఎలాంటి రంగులు వాడతారు, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
8: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉన్నటువంటి రంగులు వచ్చేసి ఒకటి కాడ్మియం, రెండోది వచ్చేసి ఆర్సెనిక్, మూడోది లెడ్ ఇలాంటి. ఇవన్నీ కూడా ఈ మూడు కూడా అంటే భారంగా ఉన్నటువంటి లోహాలు ఈ మూడు కూడా. వీటితో అంటే ఏవైతే వినాయక విగ్రహాలు మట్టితో చేసి, ఆ మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాల చుట్టూ ఈ ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్ వంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పదార్థాలు స్ప్రే చేస్తుంటారు. అలా స్ప్రే చేసినప్పుడు ఏమైతుందంటే అక్కడ ఆ స్ప్రే చేసేటప్పుడే ఘాటైనటువంటి వాయువులు అనేటివి వెలువడతాయి. ఆ వెలువడేటప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏవైతే ముక్కుకు సంబంధించినటువంటి గుడ్డ కట్టుకోవటము ఇలా కట్టుకుని వాళ్ళు తయారు చేస్తున్నప్పటికీ ఎంతో కొంత వారికి ఊపిరితిత్తుల్లోకి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క వాయువులు వారి ఊపిరితిత్తులను చేరి,
6: లెడ్ ఇలాంటివన్నీ కూడా,
8: లెడ్ ఆర్సెనిక్ వంటివి కూడా చేరి వారికి వచ్చేసి ఊపిరితిత్తులలో వ్యాధులు కలగజేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి, అంటే అలర్జీ వచ్చేటి, అంటే కాడ్మియం వల్ల అదే వస్తుంది, తర్వాత లెడ్ వల్ల కూడా, ఆర్సెనిక్ వల్ల కూడా, మొత్తం కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మాత్రమే వస్తూ ఉంటాయి సార్.
6: మరి ఈ మట్టి వినాయకుల్ని ఎందుకు తయారు చేయమంటున్నారు? మట్టి వినాయకుల వల్ల కూడా కొంత ఉపయోగం ఉంది, దాని యొక్క పరమార్థం ఏమన్నా మీకు తెలుసంటారా?
8: అంటే ఈ అద్దకం రంగులు వచ్చేసి ఈ మధ్య కాలంలో నూతనంగా మనం తయారు చేస్తున్నటువంటి కృత్రిమ రంగులతో చేస్తున్నాం. అయితే గతంలో మనకు పాత పద్ధతి ఒకటి ఉంది. గతంలో ఏంటంటే వినాయకుని బొమ్మల్ని బంకమట్టితో తయారు చేస్తుంటాం. అదే బంకమట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం సమయంలో నీటిలో ఉంచేస్తాం. నీటిలో ఉంచినప్పుడు అది ఏమైతుందంటే కరిగిపోయి అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని, ఆ నీటిలో భూసారాన్ని పెంచుతోంది. అదే బంకమట్టితో మళ్లీ కూడా ఆ బొమ్మను తయారు చేసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ బంకమట్టి అనేది ఎటువంటి రసాయన పదార్థం కాదు, అది మొక్కలకి, జంతువులకి, అన్నిటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసినటువంటి బొమ్మలు ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, అంటే వాతావరణంలో పర్యావరణ కాలుష్యాన్ని ముఖ్యంగా ఏర్పరుస్తుంది. అయితే ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత.

0: బాధ్యత మనందరి ప్రజలందరిపైన, ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినటువంటి బొమ్మలు కాకుండా మట్టి వినాయకుని విగ్రహాలని వాడాలని చెప్పేసి జనవిజ్ఞాన వేదికగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
1: మరి ఈ రంగులు అందులో కలుషితమైతే, అందులో నీటిలో పడేసి కలుషితమైతే ఆ రంగుల వలన ఎటువంటి ఇబ్బందులు ఇటు మా మానవ జాతికే కాకుండా ఈ జంతు సంతతికి వీటికి అంత కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి?
0: ఈ సంబంధించినటువంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సంబంధించినటువంటి పదార్థాలు అక్కడ నీటిలో ఉన్నటువంటి చేపలు, తర్వాత త్రిమింగలాలు, ఇటువంటి జలచరాలన్నింటికి కూడా అక్కడ మనం ఏదైతే కాలుష్య పదార్థం పంపిస్తున్నామో, నీటిలో పంపిస్తున్నామో, అవి పీల్చుకుంటున్నాయి. తన ముక్కుతో పీల్చుకొని ఆ ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంది. ఆ తర్వాత అక్కడ వాటి యొక్క ఊపిరితిత్తులు అనేటివి పూర్తిగా నాశనం అయిపోతుంది. అంటే మనుషులకైతే కొద్దిగా మనం ఏదో ట్యాబ్లెట్ వేసుకోవటం ఇలాంటివి ఏదో చేస్తుంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి జలచరాలకు అటువంటి సౌకర్యం ఏం లేదు కాబట్టి అవి చనిపోయే ప్రమాదము పూర్తిగా ఉంది. ఇప్పుడు అప్పుడు ఏమైతే అంటే ఆ జలచరాల్లో ఉన్నటువంటి చేపలు, తర్వాత త్రిమంగళాలు వంటి అవి పూర్తిగా క్షీణించిపోయేటానికి అవకాశం ఉంటుంది.
1: రొయ్యలు చేపలు ఇలాంటివన్నీ
0: ఇలాంటి మొత్తం కూడా,
1: కానీ అవి కూడా మరి మనుషులు భుజిస్తూ ఉన్నారు కదా వాటిని కూడా, అలాంటప్పుడు మరికొన్ని ఇబ్బందులు ఉంటాయి మరి మనుషులకి, ఏది జలచరాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కూడా ఉంటాయి.
0: అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అవి ఏదైతే పీల్చుకునే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను పీల్చుకున్నటువంటి చేపల్ని మన మానవులు కూడా తింటే క్యాన్సర్, తర్వాత మనకు కూడా ఊపిరితిత్తుల సంబంధించినటువంటి వ్యాధులు ఖచ్చితంగా సంభవిస్తాయి. అవి కూడా ప్రాణాంతకంగా వ్యాధులు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వినాయకుని విగ్రహాలు బంకమట్టితో తయారు చేసినటివే వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి జనవిజ్ఞాన వేదికగా మేము కోరుతూ ఉన్నాం.
1: మరి రాజశేఖర రెడ్డి గారు, మీకు తెలిసినంతలో వీటి వల్ల నష్టాలు ఎలా ఉన్నాయి చెప్పండి.
2: మనము సాధారణంగా మానవులు అయితే ఏ విధంగా అయితే మనము తల్లి గర్భం నుంచి వచ్చామో ఆ విధంగానే ఈ యొక్క విఘ్నేశ్వర ప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటిని మట్టి నుంచి తీసి మనం తయారు చేసి ఆ ప్రతిమను మనం తిరిగి ఆ యొక్క నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ యొక్క మట్టిలోని కలిసిపోవడము ఈ యొక్క ఆయనవాయితీగా వచ్చేటువంటిది. ఈ విధమైనటువంటి కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి ఏవైతే ప్రతిమలు ఉపయోగిస్తామో కరిగిపోవడం కాదు కదా, వాతావరణ కాలుష్యాన్ని ఎక్కువగా వృద్ధితం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సాధారణంగా అనేక రకమైనటువంటి కాలుష్యాలతో మనము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విధంగా చూసినట్లయితే వాయు కాలుష్యం కావచ్చు, శబ్ద కాలుష్యం కావచ్చు, ఈ విధంగా మృతిక కాలుష్యం కావచ్చు, వీటితోనే సతమవుతున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఈ వినాయక చవితికి టయానికి వచ్చేసరికి ఈ విధంగా విఘ్నేశ్వర ప్రతిమలతో చాలా విధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి సరస్సుల్లో కానీ ఇక్కడ నదుల్లో కానీ చాలా పొల్యూషన్ చేస్తూ ఉన్నాము. దానివల్ల ఆ జలచర జంతువులకు చాలా రకమైనటువంటి వ్యాధులు రావడంతో పాటుగా అవి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా జీవజాతులు అనేవి అంతరించిపోవడానికి ఒక రకమైనటువంటి ఆస్కారం ఉంది. ఏవైతే ఆ యొక్క చెరువుల్లో కానీ సరస్సుల్లో కానీ ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉన్నటువంటి వాయువులను మనం ఏవైనా తాగడానికి కానీ ఏదైనా పశువులు గేదెలను కడిగేటప్పుడు కానీ వాటికి కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఏదైనా మనము త్రాగునీరుకు ఉపయోగించినట్లయితే మనం కూడా అలాంటి వ్యాధులకు గురి కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతనే ఉంది. కాబట్టి మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో చాలా జాగ్రత్తగా వాటిని మనం నివారించగలిగితే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం సార్.
1: ఇకపోతే ఈ రంగుల విషయంలో ముఖ్యంగా ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత ఉత్సవాలు ఊరేగింపులు చేస్తూ ఉంటారు, అందులో ఈ కుంకుమలు రసాయనికమైనటువంటి కుంకుమలు చల్లుతూ ఉంటారు, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?
2: ఏవైతే జౌలి అద్దకు రంగులైతే మనము ఈ యొక్క నిమజ్జనం రోజుల్లో ఉపయోగిస్తూ ఉంటారు, చల్లుకోవడం కానీ వాటర్లో కలుపుకొని చల్లుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అయితే వీటిల్లో ఆస్బెస్టాస్ మరియు సిలికా మరియు చాక్ పీస్ అలాంటివి, దాంతోపాటుగా మైకా మరియు గాజు పొడి లాంటిది కొంచెము కలరింగ్ కోసం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఈ యొక్క కెమికల్స్లో సాధారణంగా ఆమ్ల గుణం అనేది ఉంటుంది, మన చర్మం పైన క్షారగుణం అనేది ఉంటుంది, ఈ వాటర్లో కలిసినటువంటి ఈ రంగుల వల్ల ఆమ్ల గుణములను కలిగి మన చర్మంపై పడ్డప్పుడు కొంచెము చర్మంతో ఎలర్జీస్ రావడం, ఆ స్కిన్ డిసీజెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల వీటికి బదులుగా మనము సాధారణమైనటువంటి రంగులను మనము స్వతహాగా తయారు చేసుకోవచ్చు. అవి ఏ విధంగా అంటే సాధారణంగా బియ్యపు పిండిని తీసుకొని దానికి మరియు ఎర్రచందనం మనకు మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటుంది. ఆ ఎర్రచందనాన్ని పొడిని మరియు బియ్య పొడిని రెండింటిని వాటర్లో సాల్యుబుల్ చేసి మనం తయారు చేసుకున్నట్లయితే ఒక ఎరుపు రంగుతో కూడినటువంటి ఒక ద్రావకం తయారవుతుంది.

0: దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉండవు, చర్మ వ్యాధులు కానీ అలర్జీ కానీ అనేవి ఉండని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఆ విధంగానే అది మాత్రమే కాకుండా నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఏదైతే ఉందో, బీట్ దుంపలు, అవి కూడా వాటిని ఒక బకెట్ వాటర్లు తీసుకుని వాటిని బాగా గ్రైండ్ చేసి వాటి దాంట్లో వేసి బాగా ఉడికించిన పిదప నెక్స్ట్ ఒక బియ్యపు పిండిని కూడా దాంట్లో వేసేసి చేసినట్లయితే ఒక ఎర్రటి రంగు కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క ద్రావకాన్ని మనం ఉపయోగించినట్లయితే ఎటువంటి స్కిన్ డిసీజెస్ అనేవి ఉండవు. మరొక రకంగా చూసినట్లయితే మనము బియ్యపు పొడిని మరియు పసుపును రెండింటిని కలిపి వాటర్లో సాల్బుల్ చేసి నట్లయితే ఒక లేత పసుపచ్చ రంగుతో కూడినటువంటి వర్ణకం అనేది రావడం జరుగుతుంది. వాటిని కూడా ఉపయోగించినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయిన ఉండవు. సో అంతేకాకుండా మనకు సర్వసాధారణంగా మన ఇళ్లలో మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పసుపు కుమ్మల నుంచి తీసినటువంటి పసుపును కూడా ఈ యొక్క రంగులుగా ఉపయోగించినట్లయితే ఈ సర్వసాధారణంగా మనకు సహజంగా లభించేటువంటి వనరులు కనుక ఎటువంటి పర్యావరణ కాలుష్యం అనేది జరగదు. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించి ఈ వినాయక నిమజ్జనం చేసేటువంటి సమయాల్లో తప్పనిసరిగా మనకు దొరికేటువంటి సహజమైనటువంటి రంగులను ఉపయోగించినట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
1: ముఖ్యంగా వాతావరణంలో కలిసేటువంటి ఈ రంగులు ఉన్నాయి కదా, వాతావరణం అంటే ఇప్పుడు నీటిలో కలిసేటువంటి రంగులు, ఆ రంగుల్లో ఎటువంటి కెమికల్స్ ఉంటాయి?
0: ఆ రంగుల్లో చూసినట్లయితే క్యాడ్మియం, ఆర్సెనిక్, నెక్స్ట్ వచ్చేసి లెడ్ లాంటి కెమికల్స్ అనేవి కలవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా క్రోమోఫామ్లు మరియు ఆక్సోక్రోమ్స్ మొదలగు రసాయన పదార్థాలు కూడా కలవడం జరుగుతుంది సార్.
1: మరి వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తు ఉంటాయి.
0: తప్పకుండా సార్.
1: మరి మీరు చెప్పినట్టుగానే ప్రజలంతా కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మానేసేసి మట్టి వినాయకులను తయారు చేసుకుని దానికి సహజ సిద్ధంగా లభించేటువంటి రంగుల్ని మాత్రమే అద్దినట్టయితే ఇటు పర్యావరణం హాని కాదు, అలాగే మనకు మన పూర్వీకులు ఏదైతే సిద్ధాంతం అమలు చేశారో ఇప్పుడు మట్టి వినాయకుణ్ణి మట్టి నుంచి తయారు చేసి అదే మట్టిలో కలిపేయడం అనేది ఒక సాంప్రదాయంగా మనం భావిస్తూ ఉన్నాం.
0: తప్పకుండా సార్.
1: ఇవన్నీ చేసినట్టయితే ఇటు పర్యావరణం కలుషితం కాదు, ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. వీటన్నింటి విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు ఏనుగుల రవికుమార్ గారు, రామిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు కాలుష్యరహిత వినాయకుడు చర్చా కార్యక్రమం పునఃప్రసారం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు వై రవికుమార్ గారు, ఆర్ రాజశేఖర రెడ్డి గారు, అనుసంధానం శ్రీ కెవి నరసింహారావు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చందుర్ గారి నవలా ధారావాహిక 33వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఈనాడు కాకపోయినా మరోనాడైనా మీరు వ్రాసిన ఉత్తరానికి మీరే బాధపడతారు. ఏ డే విల్ కమ్ వెన్ యూ రిగ్రెట్ యువర్ నాస్టీ లెటర్ అన్నాడు అతను కోపంగా. అరుణ మాట్లాడలేదు. అరుణకి ఆ రూంలో కూర్చోవాలని లేదు అసలు. తన ఉత్తరానికి అతను ఇలా రైలు దిగుతాడనుకోలేదు. జవాబు ఎదురు చూడలేదు తను. దొంగకి తేలి కుట్టినట్టు ఊరుకుంటాడనుకుంది. ఇతను సరాసరి రైలు దిగి వచ్చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి తను? ఇతను ఆ ఫోటోలు పంపి ఉండడా? మరి ఎవరు పంపారు? ఆకాశంలో ఇంకేం ఊడిపడవు కదా. ఎవరింత భద్రంగా సరి అయిన అడ్రస్ రాసి పంపించుంటారు? ఎవరు? ఈ ఫోటోలు ఎవరు పంపారో తెలిసేదాకా మనకి మీటింగ్ పాయింట్ ఉండదండి అన్నది అరుణ. నేను అదే చెప్పబోతున్నాను మిస్ అరుణ. ఒక వ్యక్తిని అపరాధి అని నిర్ణయించే ముందు పూర్వాపరాలు ఆలోచించమంటున్నాను. ఆలోచించే అన్నాను. మీకు అమ్మమ్మగారంటే కోపం రా

అజ అంటే జెలసీ, మీరంటే ఆపలేని వ్యామోహం కదూ. అరుణ, యు ఆర్ ఏ వెయిన్ ఉమెన్, మీరు సెన్సిబుల్ అనుకున్నాను అన్నాడతను. అరుణ అనుకోకుండా పక్కున నవ్వింది. ఆ ఉపమానానికి, ఆ నవ్వుతో కొంత టెన్షన్ తగ్గింది. మీ ప్రథమ కోపాలు స్టీము తగ్గిందిగా రాజారావు. నువ్వు హోటల్కెళ్ళి డ్రెస్ తీసుకో, సాయంత్రం అరుణ రమోల నేను నీ రూమ్కొస్తాం. వుడ్లాండ్స్లోనే కదా. నాకు వీలవ్వదు, డోంట్ బి సిల్లీ. అందరం కూర్చుని ఈ మిస్టరీ విడగొట్టాలి. ఆ ఫోటోలు ఎవరు పంపించారో తేల్చుకోవాలి అన్నాడు భాస్కర్. కానీ ఆ సాయంత్రం అరుణ హోటల్కి బయలుదేరలేదు. తలనొప్పి అని మొండికేసి పడుకుంది. తలనొప్పి అని పైకి అందే కానీ అరుణకి తలనొప్పి లేదు, కాలు నొప్పి లేదు. ఆలోచనలతో తల బద్దలవుతోంది. రాజారావు నిర్దోషేమో అన్న అనుమానం వస్తోంది. అతను ఫోటోలు పోస్ట్ చేసుంటే ఇంత తొందరగా ఎందుకొస్తాడు? అంత కోపం ఎలా వస్తుంది? అతని కోపంలో కొంత నిజాయితీ కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలు ఎవరు పంపింటారు? అరుణ డిటెక్టివ్ లాగా కూర్చుని ఒక్కొక్క మనిషి గురించి ఆలోచిస్తోంది. మీనాక్షికి, రమోలాకి ఆ ఫోటోల విషయం అసలు తెలీదు. ఇక తమతో వచ్చిన ముగ్గురు మగవాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి. వారికి తన మీద కోపమూ లేదు, ఇష్టమూ లేదు. ఎవరు పంపుంటారు? సుందరమ్మ గారి అడ్రస్ అంత క్లియర్గా రాసి ఎవరు పంపించుంటారు? ఆ కవర్ కావాలని అడిగితే సుందరమ్మ గారు ఇస్తుందా? కానీ తను ఆ గుమ్మం తొక్కనని శపథం పట్టింది కదా. ఆ కవర్ ఎలా వస్తుంది? రాదు, ఆవిడ ఇవ్వదు. ఎడుతిరిగి ఎలా చూసినా ఈ పని రాజారావే చేసి ఉంటాడని అనిపిస్తోంది. రాజారావు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అతని మాటలు, అతని ప్రవర్తన చూస్తుంటే చేశాడని అనిపించడం లేదు. ఈ ఫోటోలు అతను పంపాడని అనిపించడం లేదు. ఈ మిస్టరీ ఎలా సాల్వ్ అవుతుంది? ఎలా? అరుణకి నిద్ర రావడం లేదు. రేపు సుశీలని పెళ్లి కూతుర్ని చేస్తారు. తనని పెళ్లి కూతుర్ని చేయాల్సిన రోజు. అదే టైంకి అన్ని పనులు యథావిధిగా జరిగిపోతున్నాయి. వేడుకలన్నీ జరుపుకుంటున్నారు. ఎటొచ్చి ఆ వేడుకలు తనకి జరగవు. తన స్థానంలో సుశీలుంటుంది. ఇలా ఎందుకు జరిగింది? రాజాకి తన స్పర్శ, తన ఉనికి జ్ఞాపకం రాదా? ఆవేళ కుర్చీ మీద కూర్చుని అతని భుజం చుట్టూ చెయ్యి వేసినప్పుడు పెదవులతో తన చెయ్యి తాకాడు. ఆ స్పర్శ, జ్ఞాపకం అతన్ని బాధించవా? మగవాడయ్యుండి అమ్మమ్మగారి మాటలను ఎందుకు ఎదిరించలేకపోయాడు? చీచి, అతను మగవాడు కాదు, ఉత్త చేతకాని చవట పిరికి పంద. మగవాడంటే అసలు ఎలా ఉండాలి? కోపం, కసి, ప్రేమ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అన్నీ మిళితమైతే అతను పురుషుడు. ఇవన్నీ రాజారావులో ఉన్నాయి. అతనిలో కోపం, విశ్వాసం, హృదయం అన్నీ ఉన్నాయి. కానీ స్నీకింగ్గా బ్లాక్మెయిల్ చేసే గుణం కూడా ఉంది కదా. ఆ గుణమే లేకుంటే? ఆ గుణం అతనికి లేదని ఎలా, ఎలా నమ్మడం? పారిజాతాలు, నైట్ క్వీనులు, మల్లె పువ్వులు, జాజిమాలలు, అంబాసిడర్, ఫియట్ కారు, ఇవన్నీ తనకుండవు, తనకు లభించవు. రోజూ ఈ టైంకి రాజా తనని కారులో తీసుకెళ్లేవాడు నుంగంబాకానికి. ఈరోజు తనకి కార్లు లేవు, పక్కన రాజా లేడు. చిచి, ఇదేమిటి? తన హోదాకి డబ్బుకి ఆశపడుతోందా? లేదు, తనకు అవేం అక్కర్లేదు. మా అమ్మ కొంగు పట్టుకు తిరిగే షీమ్యాన్ తనకేం అక్కర్లేదు. చేతకాని మగాడక్కర్లేదు. ఆత్మగౌరవం లేని చేతకాని వాడిని పెళ్లి చేసుకోవడం కంటే కూనీ కోర్ను కట్టుకోవడం నయం. ఎవరన్నారీ మాట? రాజారావు అన్నాడు ఆ రోజు స్టేషన్లో. తనకి చిరపరిచితమైన స్త్రీ చెప్పింది అన్నాడు. ఎవరో ఆమె? స్నేహితురాలా, ప్రియురాలా? అతనికి పెళ్లి కాలేదు, అందుకని ప్రియురాలై ఉంటుంది. రాజారావుకి ప్రియురాలా? ఈ భావం అరుణకి రుచించడం లేదు. ఈ తలంపు బాగాలేదు. ఆలోచనలు మళ్లీ సుందరమ్మగారి వైపు తిరిగాయి. ఆవిడ సుశీలని ప్రేమగా చూసుకుంటుందా? అమ్మమ్మగారి నిఘంటువులో ప్రేమ లేదు, అధికారం, వినయం, ఈ రెండే మాటలున్నాయి. ఆవిడ అధికారం చెలాయిస్తుంది, ఎదుటివాళ్లు వినయంగా తలవంచాలి. విశ్వాసపాత్రమైన సేవకుని వలె ఒంగిపడి ఉండాలి. మరి సుశీలలా ఒంగిపడి ఉంటుందా? ఉండొచ్చు. లేక లక్ష్మీదేవి గారిలాగా నిశ్శబ్దంగా మొండిగా ఎదిరిస్తుందేమో. సుశీలకి ఏడాది లోపల పిల్లలు కలక్కపోతే అమ్మమ్మగారు ఊరుకోదు.
ఆవిడ పెళ్లి కూతుళ్ళని సంతలోని పాడి పశువుని ఎన్నిక చేసినట్లు ఎన్నిసార్లు

ఏనింది, ఎంత పాలిస్తుంది అని గొడ్డుచూలు చూసుకున్నట్టుగా ఎక్కువ మంది పిల్లల్ని కనే పెళ్లికూతుర్ని ఎన్నిక చేస్తుంది. చీచి, ఇంతకంటే అసహ్యమైంది, దారుణమైంది మరో ఎన్నిక ఉంటుందా? ఆడది అంటే పిల్లల్ని కనే యంత్రం, ఎంతమందిని కంటే అంత గొప్ప, అదేనా పెళ్లికి ముఖ్యమైన అర్హత? భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, అనురాగం వీటికేం విలువ లేదా? లేదు, ఆ నుంగంబాకంలో ఈ మాటలకు విలువ లేదు. ఆ మాటలు ఎవరైనా పైకంటే అవి అశ్లీలాలుగా పరిగణించబడతాయి. ఈ రాజారావు ఇలా పరిగెత్తుకొస్తాడని అనుకోలేదు తను. ఒక ఉత్తరానికి తిరుగుటప్పాలో మనిషే ఊడిపడడం విచిత్రంగా ఉంది. ఇలా ఎవరైనా చేస్తారా? తను కోపంలో బాధలో ఉత్తరం రాసింది. దానికి సంజాయిషి అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఆ వ్యక్తి తను నిర్దోషిని అంటున్నాడు. అతను నిజంగా నిర్దోషైతే ఈ ఫోటోలు ఎవరు పంపారు, ఎలా వచ్చాయి? అదే ప్రశ్న తిరిగి తిరిగి వస్తోంది. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? శనివారం అరుణ నిద్రలేచేటప్పటికి కాస్త ఆలస్యమైంది. రమోల తనని నిద్రలేపకుండా డ్యూటీకెళ్ళిపోయింది. ఆ రోజు రమోలాకి ఉదయపు అనౌన్స్మెంట్లున్నాయి. 7 వెళ్ళిపోయింది, 2 గాని రాదు. తనకు 2 నుంచి 8 దాకా డ్యూటీ. అరుణ లేచి మొహం కడుక్కుని ఫ్లాస్క్లో ఉన్న కాఫీ తాగింది. రమోల అమ్మగారు బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టి పెరంబూరు వెళ్లారు. టేబుల్ మీద అన్ని సర్ది మరీ వెళ్లారు. సాయంత్రానికి గాని రానని. అరుణకి ఏం చేయాలో తోచడం లేదు. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. అలా చేతిలో పుస్తకం పుచ్చుకుని కూర్చుండిపోయింది. మనస్సు దేనిమీద లగ్నం చెయ్యలేకుండా ఉంది. ఇంతలో డోర్ బెల్ నొక్కారెవరో. పోస్ట్ ప్యాన్ ఏమో అనుకుంటూ తలుపు తెరిచింది. గుమ్మంలో రాజారావు. అరుణ క్షణంపాటు అవాక్కైంది. సర్దుకుని, మీరా? రమోల లేదు అంది తడబడుతూ. ఆ తెలుసు, రేడియోకు ఫోన్ చేశాను, మీరు ఇంట్లో ఉంటారు, వెళ్లమంది. దేనికి? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాకు మీతో మాట్లాడేవి ఏమీ లేవు. తలుపు ముయ్యబోయింది అరుణ. తలుపు ముయ్యనివ్వకుండా కాల్ అడ్డుపెట్టాడు అతను. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ అరుణ గారు, మనం ఫ్రెండ్స్లాగా విడిపోయాం, ఫ్రెండ్స్లాగే మాట్లాడుకుందాం. ఇది రమోల ఇల్లు, తను మీకు స్నేహితురాలు, లోపలికి రానివ్వకుండా అడ్డుపెట్టే హక్కు నాకు లేదు. రండి, కూర్చోండి అంది అరుణ. ఇక చేసేదేం లేక. దట్ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటూ అతను కూర్చున్నాడు కేన్ కుర్చీలో. నేను స్మోక్ చేస్తే మీకేమన్నా అభ్యంతరమా అడిగాడు రాజారావు. అరుణ తల ఊపింది లేదన్నట్లు. పక్కనే ఉన్న యాష్రే ముందుకు జరిపింది. మీరు నమ్మకపోవచ్చు కానీ నెర్వస్గా ఉన్నప్పుడు స్మోక్ చేస్తే గాని నాకు ధైర్యం రాదు. మీకు ధైర్యానికి కొదవా అన్నట్టు చూసింది అరుణ. నిన్న మధ్యాహ్నం MGM దగ్గరికి వెళ్ళాను. అప్పటినుంచి నేను చాలా షేక్ అయిపోయాను. నాలో కాన్ఫిడెన్స్ చాలా మటుకు జారిపోయింది. సుందరమ్మగారింటికి వెళ్ళారా?

మీరింతవరకు మనసులోని మనసు మాలతీచందురుగారి నవలా ధారావాహిక 33వ భాగం విన్నారు. వినిపించినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్. కార్యక్రమంలో ఇప్పుడు ఈ సినీ గీతం విందాం.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుముద్ర గీతమంజరి కార్యక్రమంలో వినబోయే పాట అఖండ చిత్రం కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఎస్పీ చరణ్ ఎంఎల్ శృతి ఆలపించిన గీతం.

వినబోయే పాట ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడింది. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, చిత్రం సితారా.

విన్న ఆ పాట నేనున్నాను చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత ఆలపించింది. సంగీతం ఎంఎం కీరవాణి. వింటున్న ఈ పాట అతడు చిత్రం కోసం కార్తీక్ కవిత సుబ్రహ్మణ్యం పాడింది. సిరివెన్నెల సాహిత్యనిధి సంగీతం మణిశర్మ.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమందిరే కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: from Sabalenka. Earlier, American Christian Harrison and Britain's Neil Skupski clinched the men's doubles title, defeating Germany's Kevin Krawitz and Tim Putz. The men's singles final will be played between Germany's world number 2 Alexander Zverev and local favourite Ben Shelton in New York tonight. In T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Seven-time champions India reached the final unbeaten, topping Group A with 3 wins before defeating Bangladesh by 40 runs in the semi-final. Sri Lanka also secured their spot in the final, winning all 3 of their group matches before defeating Pakistan by 4 wickets in the semi-final. In men's cricket, India will begin their three-match 2020 international series against Afghanistan at Arun Jaitley Stadium in Delhi today. The first match will start at 7 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Shagun. One acronym is flashing in bold headlines everywhere you look. BRICS. It is the story of the day taking over front pages nationwide. Border peace crucial to ties. PM in Xi meet welcome the steady progress in bilateral ties, leads the Hindustan Times. Big win for India. Terror stand gets global backing, reports the Pioneer. In line with the commitment, the multilateral forum launched the BRICS mission for healthy lifestyle and the BRICS roadmap for the joint initiative on healthy lifestyle promotion 2026 to 2029, writes the Asian Age. On the sidelines of summit, world leaders' families hosted at BRICS Bazaar, informs Hindustan Times. And finally, trainees have become trainers, thereby providing India's excellence in the niche field of fighter jet flying. In a historic first, 3 Indian Air Force pilots will train the young Royal Air Force pilots in the UK, reports the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemn 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, call for zero tolerance towards terrorism, also express concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Alina Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani NTR Jilla Samachara Lekha Rachana Sri K. Navin Kumar.
3: డ్రగ్స్పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఏఈపీసీ సమావేశం, కొండపల్లి పట్టణాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్దికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ప్రజలు

0: భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ్ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులు సిద్దమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాన్ని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారుచేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపీ అధికారి ఇషాదీప్ సింగ్ తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. శ్రీమతి వివి దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మనసులోని మర్మమును తెలుసుకో, హిందోళ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి రచన.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే స్నేహితాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
2: ఛాలెంజ్ మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: ఇంద్రవదన కుందరు కదండి మేడం.

0: ఓకే పాట వస్తుందండి,
1: ఆడపడ్డ పండగ
0: వినేద్దాం.
1: అశోకు డైవర్ బాబు, నేను చిన్నప్ప చేతిరెడ్డి,
0: అందరి కోసం పాట వస్తుందండి, వినేద్దాం.

0: ఇందు బదన కుందరదనమందగమన మధుర వచన గగన జగన సొగసులలనవే.
1: అక్క జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హలో హలో
6: హలో, నమస్తే అమ్మా.
5: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
6: ఏసఐ
5: గారు చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి? మంచి మనిషి. పాట వస్తుందండి, వినేద్దాం.

0: హలో
1: గుడ్
0: హలో
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు చెప్పండి.
1: మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో అందరికి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, మీ అందరికి కూడా అండి.
1: మేడం కూలి నంబర్ 1 మేడం, సినిమా పేరు దండాలయ్యా ఉండాలి అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకే, అందులో పాట వినిపించమంటారు.
1: అవును మేడం, రేపు ఇంకా మొదలు కాదు మేడం.
0: ఓకే, పాట వస్తుందండి అందరికోసం వినేద్దాం.
1: ధన్యవాదాలు మేడం, మీకోసం కూడా మేడం.
0: వెల్కమ్.

0: హలో హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, పసివాడి ప్రాణంలో కాశ్మీర్లో వెళ్ళిన పాట మేడం, వినే శ్రోత అందరి కోసం.
0: పాట వస్తుందండి, వినేద్దాం.
1: అవును మేడం, ఆ పాట మేడం.

0: హలో హలో
1: హలో హలో, నమస్తమ్మా. నేను వాళ్ళమ్మా, గారి విన్నా
0: చెప్పండి.
1: మన మా మన వాళ్ళ మాట్లాడుతున్నది.
0: ఓకే చెప్పండి.
1: హలో,
0: నీ పేరేంటి? నీ పేరేంటి బాబు? ఓకే, నీ పేరేంటి? రమ్యానా? రమ్యకృష్ణానా? ఓకే, ఏం
2: చదువుతున్నావు?
0: ఓకే,
2: ఒకటి
0: ఒకటి. వెరీ గుడ్. మీ డాడీకి ఏంటి ఫోను? హలో, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి? హలో హలో, బాలాజీనా?
1: హలో అమ్మా,
0: చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు స్వయంవరంలో గాడి వానలో పాట కావాలమ్మా.
0: స్వయంవరం చిత్రం నుంచినా?
1: అవునమ్మా. సోదరు బాబుది, నమస్తే అమ్మా.
0: ఓకే, పాట వస్తుంది, వినేద్దాం మరి.
1: సరే అమ్మా.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
1: నాగర్కర్ణ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు?
1: ఉయ్యాల జంపాల మేడం.
0: ఓకే, అందులో ఏ పాట?
1: కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది ఆ పాట మేడం.
0: ఉయ్యాల జంపాల
1: ఉందా మేడం?
0: పాట వస్తుందండి, వినేద్దామందరం.
1: సాతం నుంచి లక్ష్మీ నాయక్ సిటీ అందరి కొరకు మేడం.
0: ఓకే, ఆకాశవాణి మిత్రులందరి కోసం పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో హలో హలో
4: నమస్కారండి. బాగున్నారండి?
3: బాగున్నామండి. నమస్కారం. ఎక్కడి నుంచండి?
4: మీకు, మీ స్టాఫ్ అందరికి, మన సోదరు అందరికి కూడా వినాయక చవితి ఆకాంక్షలు అండి.
3: మీ అందరికి కూడా వినాయక చతుర్థి అడ్వాన్స్ శుభాకాంక్షలు. చెప్పండి.
4: ఈరోజు వినాయక చవితి చిత్రమేనండి? వినాయకర శుభకారాలు ఉంటాయండి, ఆ పాట కావాలి.
3: వినాయక చవితి నుంచా?
4: అవునండి, వినాయక చవితి.
3: దినకర శుభకర పాట వస్తుందండి, వినేద్దాం అందరం.
4: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం, నాది చీర్ల వంచర నుండి. నా పేరు వేముల పరశురామ్.
0: పరశురామ్ గారు చెప్పండి.
1: మేడం, శ్రీ వినాయక చవితి మేడం సినిమా పేరు.
0: వినాయక చవితి ఇప్పుడే వినిపించాం కదా.
1: వినాయక విజయం మేడం.
0: వినాయక విజయం. ఓకే,
1: అందులోంచి ఎవరవయ్య అని ఉంటుంది మేడం.
0: వినాయక విజయం అందుబాటులో లేదు, చాయిస్ తీసుకుంటారా?
1: మేడం, సర్కస్ రాముడు.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: గణేష ఉంటుంది మేడం.
0: సర్కస్
1: ఓ బుద్ధ గణపయ్య అని ఉంటుంది మేడం.
0: సర్కస్ రాముడి నుంచిన.
1: మేడం,
0: ఇంకేదైనా ఛాయిస్ తీసుకుంటారా?
1: ఒకటి భక్తి పాట వినిపించాలి మేడం, గణపతి భక్తి పాట.
0: ఓకే, దేవుళ్ళ చిత్రం నుంచి వినిపిస్తామండి.
1: ధన్యవాదాలు మేడం. చీర్ల వంచర నుండి.
0: ఓకే, మీ అందరి కోసం పాట వస్తుంది.

0: హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో, హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి?
1: సింహాజనగరం 3వ లైన్ కాపురం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: బొబ్బిలిపుల్లో 1వ నెంబర్ బస్సు దాని వ్యవహారం తెలుస్తుంది. ఆ పాట కావాలి మేడం.
0: బొబ్బిలి
1: బొబ్బిలిపుల్లి మేడం
0: పాట వస్తుందండి, వినేద్దాం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుబొల తామరా
1: సై బాల్,
0: బొరద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం. హలో హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడ నుంచి?
3: కడప నుంచి.
0: కడప నుంచి. పేరు?
3: రమాదేవి.
0: రమాదేవి గారు చెప్పండి. అవునండి.
3: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీ అందరు బాగున్నారా? మీ అందరి కూడా అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి. చెప్పండి. ఇంకా పడతాయిలేండి వర్షాలు.
3: అదే మేడం, వర్షాలు రాక అసలు శ్రావణ మాసంలో బాగా పడాలి మేడం. పడలేదు.
0: పడతాయి, ఇంకా నుంచి పడతాయని అనుకుందాము, వినాయకుడిని వేడుకుందాము. మరి ఈ పూట ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
3: నాకు భాగ్య చక్రం సినిమాలో.
0: భాగ్య చక్రం.
3: అవును మేడం. వాన కాదు వాన కాదు వరదారు మేడం.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం గారు నమస్కారం. మేడం గారు బాగున్నారా?
0: నమస్కారం, చెప్పండి పేరు.
1: మీరాబి.
0: హలో,
1: మీరాబి గారు. మీరాబి కాసింది జైనా.
0: ఓకే, ఇవాళ ఏ పాట కావాలి మీకు?
1: మేడం తోట రాముడు సినిమా ఉంది చూడు,
0: తోట రాముడు
1: ఆ సినిమా నుంచి ఒక పాట అడిగాడు మేడం. ఒక్క చిన్న విన్నపం
0: చెప్పండి.
1: మరి గురువారం నైట్ పాత సినిమా పాటలు వేస్తారు కదా, ఎందుకు 2 వారాల నుంచి వేయట్లేదు? చెప్పు. ఉదయం టైం టేబుల్ చెబుతున్నారు, సాయంత్రం వేయట్లేదు ఎందుకని?
0: స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటే రావన్నమాట, కొంచెం చేంజ్ అవుతాయి, తప్పకుండా వస్తూ ఉంటాయి.
1: చెప్పారు కదా,
0: అంటే అప్పటికప్పుడు చేంజ్ అవుతాయండి.
1: అవునా?
0: తోట రాముడు చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదా?
1: ఆహా, ఈ పాటే.
0: ఓ బంగారు రంగు, ఓ బంగారు రంగుల చిలుక పాట వస్తుంది. మీ అందరి కోసం పాట వస్తుంది అమ్మా.
1: ఓకే మేడం,
0: వెల్కమ్.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో ఎర్రవర్ణపాలెం మండలం గురుజేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఈనాటి బాలానంద కార్యక్రమంలో భాగంగా ఇరవనపాలెం మండలం గుర్జేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమాన్ని వింటారు. మొదటగా ఈ కార్యక్రమంలో 5వ తరగతి విద్యార్థినులు అప్సానా, నమిత, తేజస్విని ఆలపించే జయగీతం అనే గేయాన్ని విందామా పిల్లలు?

ఐదవ తరగతి చదువుతున్న అప్సానా, తేజస్విని, నమిత ఆలపించిన జయగీతం అనే గేయాన్ని విన్నారు కదా. అంబేద్కరుని గురించి విషయాలు తెలుసుకున్నారు కదా. జయజయలు పలకండిరా పిల్లలకి. అనంతరం నాలుగవ తరగతికి చెందిన అప్సానా ఆలపించే పుత్రోత్సాహము అనే పద్యాన్ని ఆలపిస్తుంది. విందామా మరి పిల్లలు.

0: సుమతి భావం, కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఈ పద్యాన్ని రచించింది బద్దెన గారు.
1: పిల్లలు, నాలుగవ తరగతి హసీనా ఆలపించిన పుత్రోత్సాహాన్ని గేయాన్ని విన్నారు కదా, మరి హసీనాకు జయజయలు పలకండిరా. పిల్లలు, తదుపరిగా పిల్లి ఒకటి వచ్చింది అనే అభినయ గేయాన్ని మూడవ తరగతికి చెందిన రహన, చైతన్య, బాజూబి ఆలపిస్తారు. విందామా మరి. మూడవ తరగతి పిల్లలైన బాజూబి, రహన, చైతన్య ఆలపించిన పిల్లి ఒకటి వచ్చింది అభినయ గేయాన్ని విన్నారు కదా, ఆ పిల్లలకి జేజేలు పలకండిరా మరి. తదుపరి ఆర్వీఆర్ కళ్యాణ్ ఐదవ తరగతి విద్యార్థి మీకు సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు. విందామా మరి.
0: సుభాష్ చంద్రబోస్ దేశానికి గొప్ప నాయకుడు. అతను స్వాతంత్ర సమర యోధుడు. అతను 1897 జనవరి 23 కటక్ ఒడిశా రాష్ట్రంలో జన్మించారు. అతని తండ్రి పేరు జానకి బోస్ మరియు అతని తల్లి పేరు ప్రభావతీ దేవి. అతని తండ్రి జానకి బోస్ ప్రసిద్ధ న్యాయవాది. సుభాష్ చంద్రబోస్ 14 బుట్టువులు ఉన్నారు మరియు అతను తన తల్లిదండ్రులకు 9వ సంతానం. సుభాష్ చంద్రబోస్ ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ బ్రిటిష్ వారి కారణంగా అతను పనిచేయలేకపోయాడు. 1942 సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. స్వామి వివేకానంద మరియు రామకృష్ణ పరమహంస బోధనలు నేతాజీని బాగా ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తులు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు నేతాజీని జైలుకు వెళ్లారు. తుమ్ముజే కూందో మన్ తుహ్మే ఆజాదీ దుంగ అనే నినాదం అంటే నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను. సుభాష్ చంద్రబోస్ 1943 జపాన్లో విమాన ప్రమాదంలో మృతి చెందారు అని భావిస్తారు.
1: పిల్లలు, ఇప్పుడు కళ్యాణ్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని మాటలు చెప్పారు కదా, విన్నారు కదా మీరు. కళ్యాణ్కి జయజయలు పలకండిరా మరి. తదుపరిగా ధనము కూడబెట్టి అనే పద్యాన్ని ఎస్కే హలీమ ఆలపిస్తుంది. వినండి.

0: వినురవేమా భావం, సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి, ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది పాఠశాల పాలవుతుంది కదా. ఈ పద్యాన్ని రచించింది వేమన గారు.
1: పిల్లలు, హలీమ ఆలపించిన పద్యాన్ని విన్నారు కదా, జేజేలు పలకండిరా. మరి తదుపరిగా 1వ తరగతికి చెందిన అఫియా ఆలపించబోయే గంగిగోవు పాలు అనే పద్యాన్ని విందామా మరి.

పిల్లలు, అఫియా ఆలపించిన కంగికోవు పాలు పద్యాన్ని ఆలకించారు కదా. మరి అందరూ అఫియాకి జేజేలు పలకండి. తదుపరి 3వ తరగతి విద్యార్థులు దుర్గా, నిస్సి, శాలమ్మ ప్రదర్శించబోయే రేలారే రేలా అనే గేయాన్ని విందామా మరి.

గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ అయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగ ఉరకలు చూడు, ఏటిలో నవ్వుట చూడు.

పిల్లలు, దుర్గా సాలమ్మ ఆలపించిన గేయాన్ని విన్నారు కదా, జేజలు పలకండిరా. మరి తదుపరి పిల్లలు, మూడవ తరగతి విద్యార్థినులు బాజీబా, చైతన్య, రెహన ఆలపించబోయే చింతకాయ దబ్బలం గేయాన్ని విందామా మరి.

0: తెచ్చుకోవడం.
1: చింతకాయ దబ్బలం అని గేయాన్ని ఆలపించారు కదా బాజూబీ, చైతన్య, రహన. చక్కగా పిల్లలకి జయజయలు పలకండి. మరి తదుపరి గురువుగారి బాధ్యత, శిష్యుల కృతజ్ఞత పైన ఒక చిన్న సంభాషణని 5వ తరగతి విద్యార్థులు చంటి, జ్యోతి, జహీద ప్రదర్శనను విందామా మరి.
2: నమస్కారం గురువు గారు.
3: నమస్కారం అండి.
4: నమస్కారం, ఎవరు?
2: నేను గురువు గారు, మీ శిష్యుడి మోహన్.
4: మోహన్, ఎంత పెద్దవాడివయ్యావో. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడేం చేస్తున్నావు?
3: అయ్యా, మీ చలవ వల్ల మోహన్ చదువుకొని బడిపంతులయ్యాడు. రేపే బడిలో చేరాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం.
4: నా చలువ ఏముందమ్మా, నీ బిడ్డను నువ్వు చదివించావు, అందుకే ప్రయోజకుడు అయ్యాడు.
3: ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకొని మోహన్ని చేపల వేటకు తీసుకెళ్లాం.
4: అవును, మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేదే కాదు.
3: అవునయ్యా, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో, ఎంతగా బతిమాలేవారో. నేనే బడికి పంపేదాన్ని కాదు, పైగా విసుక్కునేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా మీరు చేశారు. మీరే లేకుంటే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేవాడు.
2: అవును గురువు గారు, ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితమే మారిపోయింది. నాలాగా బడి మానేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించండి గురువు గారు.
4: నాకు చాలా గర్వంగా ఉంది మోహన్, నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకి కూడా నువ్వు ప్రేరణ కావాలి. నీకు శుభం కలుగుగాక, వెళ్ళిరా నాయనా.
1: విన్నారా పిల్లలు, గురుగారి బాధ్యతతో తయారైన శిష్యుడు ఎంత చక్కగా సమాజానికి ఉపయోగపడుతున్నారో. చంటి, జ్యోతి, జహీద ఈ సంభాషణకి మీరు జేజేలు కొట్టండి రా మరి. తదుపరి అమ్మకు జేజే అని 1వ తరగతి చదువుతున్న మధు మన దగ్గర గేయాన్ని ఆలపిస్తుంది. విందామా మరి.

0: పిల్లలు, ఒకటో రోజు చదువుతున్న మధు యొక్క గేయాన్ని విన్నారు కదా. మధుకు జేజేలు కొట్టండి. మరి తదుపరి ఐదో తరగతి జహీదా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుందంట. విందామా మరి.
1: మన మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సావిత్రిబాయి పూలే ధైర్యవంతురాలు మరియు దయగల మహిళ. ఆమె 1831లో జనవరి 3 మహారాష్ట్రంలో జన్మించింది. బాలికల విద్య సమానత్వం కోసం ఆమె పోరాడారు. ఆమె భారతదేశంలో బాలికల కోసం ఆమె మొదటి పాఠశాలను ప్రారంభించింది. విద్య స్వేచ్ఛకు కీలకమని ఆమె నమ్మింది. అన్యాయానికి గురైన వ్యక్తులకు కూడా ఆమె సహాయం చేసింది. శౌర్యం బాలికల విద్యను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఆమె నిలబడింది. ఆమె అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేసింది మరియు మహిళ సమానత్వం కోసం పోరాడింది. మహిళ సాధికారతతో జీవితాలను మార్చే విద్య యొక్క శక్తిని ఆమె విశ్వసించింది.
0: పిల్లలు, శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి గురించి జహీదా చెప్పిన మాటలు విన్నారా? మరి మరి జహీదాకు జయజేలు పలకండిరా. మరి తదుపరి 4వ తరగతి చెందిన అబూబకర్ సిద్దిక్ రియాజ్ మేరీ ప్యారీమా అనే ఒక ఉర్దూ గేయాన్ని ఆలపించబోతున్నారు. విందామా మరి.

0: హై ఫర్మాన్.
1: పిల్లలు, అబూబకర్ సిద్దిక్, రియాజ్ ఆలపించిన మేరీ ప్యారీమా అనే ఉర్దూ గేయాన్ని విన్నారు కదా, మరి జేజేలు పలకండి. తదుపరి 2వ తరగతికి చెందిన జి లావణ్య, వి పన్నిక, కె వైష్ణవి ఆలపించబోయే కోతీభావకు అనే గేయాన్ని విందామా మరి.

0: పిల్లలు, రెండవ తరగతి విద్యార్థినులు, జీ లావణ్య, పి పన్నిక, కె వైష్ణవి ఆలపించిన కోతిబావ గేయాన్ని విన్నారు గాదా. మరి వారిని ఉత్సాహపరచండి. తదుపరి నాలుగో తరగతి విద్యార్థిని ఎస్కే హసీనా ఒక కథాంశాన్ని మీకు చెప్పబోతుంది. విందామా మరి.
1: అనగనగా ఒకరోజు అడవిలో జంతువులన్నీ విని చేసుకుంటున్నాయి. ఆటలాడాయి, పాటలు పాడాయి, కబుర్లు చెప్పుకున్నాయి. ఒక్కొక్కటి తన గొప్ప చెప్పుకోసాగింది. ముందు సింహం లేచింది. ఈ అడవిలో అన్ని జంతువుల కంటే నేను ధైర్యశాయిని, అందుకే నేను మీ అందరికీ రాజును అంది గర్వంగా. తర్వాత నక్క లేచింది. నేను అందరికంటే జిత్తుల మారిని. నా జిత్తులే నన్ను ఎన్నో కష్టాల నుంచి కాపాడాయి. తిండి సంపాదించటంలోనూ ఉపయోగపడ్డాయి. అప్పుడు పురి విప్పి ఒక నెమలి ఇలా అంది, నా ఈకల కంటే అందమైన ఈకలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడిక ఏనుగు గట్టిగా చెప్పుకుంది, అందరికంటే నేను బలమైన దాన్ని. నా దంతాలతో ఎంత బలమైనా ఎత్తగలను, సింహాన్నైనా ఓడించగలను. ఇలా జంతువులన్నీ తమ తమ గొప్పలు చెప్పుకున్నాయి. అప్పుడు ఒక చిన్న కప్ప ఇలా అంది, ఆహా ఎంత గొప్ప గుణాలు! కానీ మీరంతా ఒకటి మర్చిపోతున్నారు. జంతువులన్నీ ఆశ్చర్యంగా చూశాయి. మళ్ళీ ఇలా అంది చిన్ని కప్ప, సింహం ధైర్యము, నక్క జిత్తుల మారితనము వాటిని వేటగాళ్ళ నుండి రక్షించలేవు. అట్లాగే నెమలి ఈకల కోసం, ఏనుగు దంతాల కోసం వేటాడుతారు. అందువల్ల ఈ గొప్ప లక్షణాలు గురించి గొప్పగా చెప్పుకోకండి. జంతువులన్నీ అవాక్కయ్యాయి. నీతి, మనం గొప్ప అనుకున్నదే మన బలహీనత కూడా కావచ్చు.
0: పిల్లలు, హసీనా చెప్పిన కథ విన్నారు కదా. అలాగే మన బలాన్ని బలహీనతల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హసీనాకు జేజేలు పలకండిరా మరి. తదుపరిగా తల్లి భారతి వందనమమ్మ అనే గేయాన్ని నాలుగో తరగతి పిల్లలు తేజస్విని, శివనాగ జ్యోతి ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. విందామా మరి.

0: చడం అనేవి గాని పని.
1: ఎంత చెట్టుకు అంత గాలి, ఎలుకకు పిల్లి సాక్షి. ఎవడి వెర్రి వాడికి ఆనందం, ఏకు వయ్యి వచ్చి మేకు అయ్యి బిగిసినది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక. అందుతే జుట్టు అందకపోతే కాలు, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి కూర్చున్నాడు.
2: పిల్లలు, మల్లిక, అమృత, కోటేశ్వరి చెప్పిన సామెతలు విన్నారు కదా, మరి జేజేలు కొట్టండి రా మరి పిల్లలకి. తదుపరి తోబా తోబా అనే ఉర్దూ గేయాన్ని ఆసిఫా, హలీమా, అసీనా ఆలపిస్తారు. విందామా మరి.
3: తోబా తోబా కాపీ పెన్సిల్ కలం కే దుష్మ తోబా తోబా తోబా తోబా జూట్ అగర్ తుమ్ బోల్ రహే హో ఛోడ్.

0: తోబా.
1: పిల్లలు తోబా తోబా అని ఉర్దూకే అని ఆసిఫా, హలీమా, హసీనా ఆలపించారు కదా, వారికి జేజేలు పలకండి. తదుపరి పరుల కొరకు అనే గేయాన్ని నాలుగో తరగతి చెందిన శ్రీ ప్రణతి ఆలపిస్తుంది, విందామా మరి.
2: పరుల

0: లలిత సుకున జాల తెలుగు బాల భావం ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు.
1: పిల్లలు, శ్రీ ప్రణతి ఆలపించిన పద్యాన్ని విన్నాం కదా, మరి ప్రణతికి జేజేలు పలకండి. తదుపరి మన ఒకటో తరగతి విద్యార్థిని అఫీదా ఆలపించబోయే ఆటలు ఆడి పాటలు పాడి అనే గేయాన్ని విందామా మరి.

0: కుక్క కొంచెం పెట్టమ్మ, చాటలోనే కొబ్బరి ముక్క కొంచెం తీయమ్మ, అటుకాల మీద అటుకులకుండా దించి పెట్టమ్మ, తీయా తీయా తాళమేదో తెచ్చి పెట్టమ్మ.
1: పిల్లలు, మన అఫీదా ఆలపించిన గేయాన్ని విన్నారు కదా, మరి అఫీదాకు జయజేలు పలకండి.
2: మీరింతవరకు ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
3: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
4: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
3: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
4: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
3: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ప్యారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున, కష్టాల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
2: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी

0: करीब ढाई गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है। यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है। ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं।
1: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్ హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
1: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
4: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకిన్ 2021 అండ్ వి డిసైడెడ్ that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
1: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలి.

0: చేయాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
1: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
0: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
2: సుపోషిత్ బచ్పన్ స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హీ వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है. हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं. इस वर्ष पोषण माह का हमारा संकल्प है, हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
1: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ IATO వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
3: Tourism is a very, very fascinating industry. Every few hundred kilometers, our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits ఓవర్ 428 crore విజిట్స్ ఇన్ అ సింగిల్ ఇయర్.
1: స్వచ్ఛతా హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హి సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎన్మన్ మనం హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ అర్జల్ క్రింద. చాలా మెసేజెస్ వచ్చేసాయి. హలో అల్నందాక, హౌ ఆర్ యూ అంటున్నారు జ్యోతి కర్నపడ నుంచి. ఎస్ జ్యోతి, నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇంకా కట్ల సతీష్, ఓకే సో మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ ఇంకా అబో చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇక్కడ చూద్దాం. నరసింహనాయుడు గారు నేతివాణిపల్లి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా శుభోదయ మిత్రమా అంటున్నారు శ్వేత గారు హైదరాబాద్ నుంచి. సో ఎస్, అద్భుతమైన మాటలతో పాటలతో అలుస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా వినాయక చవితి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, వేడితో చేస్తే గణపతి ఆనందిస్తారు చక్కగా వివరించారు అంటూ. వానాకాలం మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి, అవన్నీ మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అంటూ నానమ్మ అంటూ సీతారామయ్య గారు మనోరాలు అంటూ. నిజంగా అమ్మమ్మ నానమ్మలు అయ్యి మా అమ్మగారు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము చూసాం కదా. సో బ్యూటిఫుల్ లవ్లీ బాండింగ్ అంటూ అమ్మ వచ్చి వెళ్తుంటే మా పిల్లలు కూడా ఏడుస్తారు. అమ్మ వెళ్ళిపోయాక బస్ ఎక్కి ఇంటికి వస్తే అమ్మమ్మ లేకపోతే రూమ్ అంతా ఖాళీగా ఉందని పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది మేడం. ఫోన్లో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అమ్మమ్మతో వీడియో కాల్ చేసి కానీ పడుకోరు అంటున్నారు. సో ఆసమ్. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉండ నిజంగా మనం చేసుకున్న అదృష్టం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు అంత ఆత్మీయత దొరకదు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమ్మమ్మ నానమ్మ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆనందాన్ని సంతోషాన్ని మనమే కలిగించాలి, ప్రేమతో ఉండాలి అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మినిష్క అండ్ హనీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి. సో వందనాలు, స్ఫూర్తినిచ్చే మాటలు. అలానే నిజంగానే మనం మనసా వాచా కర్మణ వికర్ణ శుద్ధిగా అన్ని చదువులో గాని అన్ని పనుల్లో గాని మనసు పెట్టి చేయాలి అంటున్నారు. అండ్ ఇంకా అలానే గోగ్రీన్ గణేష గురించి అయితే అందరికీ అర్థమైంది కదా. సో మట్టి వినాయకుల్ని శ్రద్ధతో పూజిద్దాం. అండ్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చాలా మంచి పాటలు చెప్పారు ఆ బంధాల గురించి అంటూ. మా మనవరాల పేరు శ్రీఫణి. చిన్నప్పటి నుండి అమ్మకంటే మేమంటే చాలా అభిమానం. కోవిడ్ వస్తే మాకు సపర్యలు చేసింది, మేం మర్చిపోలేని రోజులవి. తనకి కూడా కోవిడ్ వచ్చింది అంటూ మెసేజ్ పంపించారు. ఓ మై గాడ్, దట్స్ సో స్వీట్. సో నిజంగా దగ్గరనే మిమ్మల్ని చూసుకోవడం అనేది, సో అలాంటి బాండింగే కదా మనం అందరం కోరుకునేది.

చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అన్ని ఫినిష్ చేసేద్దాం. సో నరేష్ మెర్సివిజియా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ ఇంకా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందజేస్తూ జై జై గణేష అంటూ హర్విలిక్ స్వాగతం అన్నారు రఘుబీర్ సింగ్ అండ్ ఇంకా సుగ్నబాయి. అండ్ ఇంకా నెక్స్ట్ హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ కల్సినంత గారండు, నేనండి విజయలక్ష్మి పెదకొండ నుంచి, బాగున్నారా అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ అలానే గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ కి గ్రాండ్ డాటర్స్ బాండింగ్ గురించి మీరు గ్రాండ్ గా చెప్పడం మాకు గ్రాండ్ గా నచ్చిందండి అంటూ హర్విల్లికి స్వాగతం అన్నారు. మరి గ్రాండ్ గా మీరు ఆన్సర్ ఇస్తానని ఫస్ట్ క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ గురించే అడిగాను, దానికి కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అప్పలరాజు గారు పెడల నుంచి, మా నానమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కథ చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది, మా నానమ్మ గారితో మా బాండింగ్ అలా ఉండేది అన్నారు. దట్స్ సో స్వీట్. అండ్ ఇంకా అల్కనంద గారు, మా తాతతో బ్యాంక్ కి వెళ్లి క్యాష్ విత్డ్రా చేసుకొచ్చే దాన్ని, ఐ మీన్ చేసుకొచ్చేవాణ్ణి అంటూ, అది నా స్వీట్ మెమరీ అంటున్నారు బెంగళూరు నుంచి సూరజ్. ఓకే దట్స్ సో స్వీట్, అబ్బాయి అనిపించుకున్నారు చూసారా. సో క్యాష్ ఫైనాన్స్ దాంతో సంబంధించి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అన్నారు కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మా అమ్మమ్మ గారితో చాలా హ్యాపీగా ఉండేదాన్ని, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బాగున్నారా అంటున్నారు. ఇదిగోండి సూపర్ గా ఉన్నాను అండ్ కారు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ, మా మనవళ్ళు మనవరాలు వాళ్లతో తాతలా కాకుండా ఫ్రీగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నాకు చాలా ఆనందం అన్నారు. ఎస్ మీ మనవడు లాస్ట్ 2-3 వీక్స్ మెసేజ్ కూడా పంపించినట్టున్నాడు మన షోకి. సో ఎస్ మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటారని అర్థమైందండి. అండ్ అంబికా భవానీపురం నుంచి అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, ఈరోజు టాపిక్ సూపర్ సూపర్ సూపర్, నేను మాత్రం మనవడు మనవరాల కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే సో అంబికా గారు ప్రమోషన్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే సో శీఘ్రమేమో మీకు ప్రమోషన్ ప్రాప్తి రస్తు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి, నాకు తాతయ్య నానమ్మ ఎవరూ లేరు, నేను పుట్టక ముందే వాళ్ళు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. అబ్బా భాస్కర్ గారు సేమ్ పించ్, అందుకే వాళ్ళ విలువ నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది, అరే ఉన్నవాళ్ళు ఎందుకురా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి. డోంట్ వరీ అండి, ఉన్నాం మా లాంటి వాళ్ళం, దురదృష్టవంతులు, బట్ ఇట్స్ ఓకే, దాని బదులు గాడ్ మనకి వేరేదేదో ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా శుభోదయం మేడం, మీరు రాలేదో లేక నేను ట్యూన్ చేయలేదో ఏమో గానీ చాలా రోజుల తర్వాత మీ గొంతు ట్యూన్ వినగానే చాలా ఆనందం వేసింది అన్నారు. ఎవరు ఇంతకీ సప్తస్వర శోభిత హర్విలుకి ఓకే స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. నేను వస్తూ ఉన్నానండి అలా శుభోదయం చెప్తూ, ఒక్కొక్కసారి శుభరాత్రి చెప్తూ నేనైతే వస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస మచిలీపట్నం, మంచి మంచి విషయాలు చెప్పారు నందుజీ. ముందుగా మా నానమ్మ గారు అయితే ఎవరేమిచ్చినా ఎగ్జాంపుల్ స్వీట్ ఆర్ ఫ్రూట్ అటుకులు కూడా మనవాళ్ళ కోసం తన చీర చెంగలు మూటగట్టి ఇంటికి వచ్చాక పెట్టేది. ఆ దట్ సో స్వీట్, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత క్యూట్ గా ఉండుంటుందో. ఇప్పుడైతే మా మనవరాలు మనవడి కోసం వాళ్ళ అమ్మకి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్ టైప్ కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తున్నానండి నందుజీ అంటున్నారు. ఓకే దట్స్ రియలీ సో స్వీట్ అండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సచ్ ఎ స్వీట్ టాపిక్ కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చేద్దాం, బట్ ఆల్రెడీ ఇక్కడైతే 10 మెసేజెస్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ మీకున్న ఒక స్వీట్ మెమరీ ఆర్ మీ మనవడు అంటే లైక్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీ మనవడు మనవరాలతో మీకు గుర్తుండిపోయే ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలి అంటే 8662488144 8662488484 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. స్టే ట్యూన్డ్ విత్ భారతీయ FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.

0: చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, ఓకే, అన్హీమ్ కాలిఫోర్నియాలో డిస్నీ ల్యాండ్ కి మా మనుమలందరితో కలిసి వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఓకే, కలిసి తిరిగిన సందర్భం మర్చిపోలేను మేడం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ సో స్వీట్. అండ్ ఇంకా విరాట్ నందన్ అంటున్నారు ఎవరు, ఓకే, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, ఓకే, విరాట్ నందన్ గారు. హాయ్ అండి, ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి. యల్గుందా గారు అంటున్నారు గుడ్ మార్నింగ్ అంటూ పోరంగి నుంచి వీర రాఘవ రేఖ షాయి. అండ్ ఇంకా మోనిక వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హలో అంటున్నారు. హలోతో పాటు మీ ఆన్సర్ కూడా పంపించాలి కదా. అండ్ ఇంకా నమస్తే విజయవాడ వీబే అనౌన్సర్స్, జేసీ సీత సమత అల్క్నంద, మా పేర్లు బాగానే గుర్తుపెట్టుకున్నారు. క్వశ్చన్నే మర్చిపోయారా? క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడండి, ఎక్కడ? అండ్ ఇంకా నెక్స్ట్, మీ చిరునవ్వులతో కార్యక్రమానికి విచ్చేసిన మీకు స్వాగతం అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. రాజశేఖర్ రాజు గారు మీకు కూడా అ గ్రాండ్ వెల్కమ్. బట్ నేను అడిగిన క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ తో మీకు ఉన్న ఆ సంబంధం, అంటే ఆ బాండింగ్ ఆర్ స్వీట్ మెమరీ గురించి మెసేజ్ చేయండి అని చెప్పి. ఎస్, మరి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

సో ఫ్రెండ్స్, మరి నేను ఫస్ట్ క్వశ్చన్కే ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఎస్, మరి అవన్నీ కూడా చదివి వినిపించేద్దాం. బికాజ్ నేను ఇంకా 2-3 క్వశ్చన్స్ రాసుకొచ్చాను, కానీ ఇక్కడే మనకి 10:35 అయిపోయేలా ఉంది. సో నో ప్రాబ్లం. ఎన్ని మెసేజెస్ ఆర్ ఎన్ని క్వశ్చన్స్ వెళ్ళాయన్నది కాదు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి అన్నదే ముఖ్యం. అండ్ హలో అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో మా గ్రాండ్ పేరెంట్స్ చిల్లర డబ్బులు దాచుకుంటే నేను కొట్టేసేవాణ్ణి అంటున్నారు. అబ్బా బాబా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారండి. సో ఎస్, గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమనరు, అందుకని అలా బ్రతికి పోయారు అనమాట. అండ్ ఇంకా మా మనవరాలు నన్ను మా అమ్మలాగా దేవా దేవా అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. దట్స్ స్వీట్. అండ్ ఇంకా మా తాతగారు అమ్మమ్మ ఓకే ఎదురుగా ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 2024లో తీసుకోవడం నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. ఓకే, మలయాళ ప్రీతి ముంబై నుంచి. ఓకే, సో సూపర్ అనమాట వాళ్ళకి దగ్గరగా ఉంటున్నందుకు. అండ్ ఇంకా శోభా గారు తిరుపతి నుంచి, మా మనవడికి తెలుగు రాదు, బాధగా ఉంటుంది కానీ నా కోసం సాక్సోఫోన్ ప్లే చేస్తాడు, అదేంటో సంతోషంగా ఉంటుందమ్మా అంటున్నారు. సో ఎస్, మనవడు మనవరాలు కదా, వాళ్ళు ఏం మాట్లాడపోయినా చాలు, కళ్ళెదురు

కూడా ఉంటే చాలు, ఆ ఆనందం మనకి రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇంకా నమస్కారం అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి అంటే మా మామగారికి 93 ఇయర్స్, తాతగారు లేరు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అపర్ణ, హైదరాబాద్ నుండి వల్లి, ఓకే వల్లి గారు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. మా అమ్మమ్మ రోజు శ్లోకాలు చెప్పేవారు కాల్స్ లో. ఆవిడ విజయవాడలో ఉంటారు, 1 ఇయర్ బ్యాక్ వానికి దూరం అయ్యారంటూ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే. మీరు చెప్పే ఆ ప్రతి శ్లోకంలో ఆవిడ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అండ్ ఎస్, ఇందాక లైక్ వీ డిన్ మెన్షన్ బట్ నిజంగా ఈ పూజలు ఆర్ ఈ డివోషనల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ అన్ని కూడా మనకి ఈ నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు ఫర్ ది మెసేజ్ అండ్ శుభోదయం అల్నంద బంగారు తల్లి అంటున్నారు. నిజంగా నాకు తాతయ్యో ఆర్ నానమ్మ అమ్మమ్మ ఉండుంటే ఇట్లానే పిలిచేవాళ్ళేమో, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు అంటే ఇంతకీ మెసేజ్ పంపించింది ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే సో అమ్మమ్మలు తాతయ్యల దినోత్సవం శుభాకాంక్షలు అల్నంద అన్నారు. అయ్యో నానమ్మలు కోపం వస్తుంది మీరు ఓన్లీ అమ్మమ్మ తాతయ్యల దినోత్సవం అంటే. సో ఎస్ థ్యాంక్ యూ అండి. అండ్ వివి రెడ్డి గారు హౌ యూ మేడం అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ అల్కనందా సార్, ఐఎమ్ గ్రాండ్సన్ ఆఫ్ తాతారావు గారు ఫ్రమ్ కానూర్. ఎస్ నీ గురించి ఇందాక చెప్పాను, నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను తిరుపతిలో అన్నారు. వావ్ ఎస్, నేను కూడా అటు అటు వెళ్ళినప్పుడు అంతా అనుకుంటా అబ్బా అసలు భలేరా వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్ అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిమెంబరింగ్ మీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మెసేజ్ టుడే, కన్వే మై గ్రాండ్ ఫాదర్స్ డే విషెస్ టు మై గ్రాండ్ ఫాదర్ తాతారావు గారు అంటున్నారు. ఓకే దట్స్ సో స్వీట్. అండ్ ఇంతకి ఎవరు అంటే తాతారావు గారు వాళ్ళ మనవడి పేరు. ఈ మెసేజ్ పెట్టే ఆనందంలో ఆ మెసేజ్ పంపి తన పేరు పంపించలేదు. సో హీఈస్ రంజిత్. అండ్ ఇంకా మేడం గ్రాండ్ పేరెంట్స్ తో ఆప్యాయత అనురాగాలతో కలిగి ఉంటుంది బంధం. అండ్ ఇంకా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి. అండ్ మా మనవరాలు యుఎస్ నుండి చిన్న చిన్న కానుకలు క్యాప్స్ అవి తెస్తుంది అంటున్నారు శోభా గారు. శోభా గారికి అన్ని గుర్తొస్తున్నాయి. ఓకే అండి ఐ అండర్స్టాండ్. అసలు ఇప్పుడు పంపించిన మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కూడా వీళ్ళందరి మొహం మీద ఆ చిరునవ్వు ఖచ్చితంగా ఉండుంటుంది, బికాస్ ఆ బాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వెరీ స్పెషల్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఐ డౌట్ మరి థర్డ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఎస్, మరి ఇందుకీ సెకండ్ క్వశ్చన్ ఏంటే జాగ్రత్తగా వినండి. సో అందరికి తెలిసే ఉంటుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ చేద్దామని ఈ క్వశ్చన్ అడిగాను. సో రేపటి వినాయక చవితి కథ గురించి అనమాట. కథ గుర్తున్న వాళ్ళు ఇట్టే నాకు ఆన్సర్ పంపేస్తారు. సో ఎందుకు రేపటి వినాయక చవితి కథ అని చెప్పానంటే ఎవరికైతే ఆన్సర్ తెలీదో వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆన్సర్ నాకు పంపిస్తారు అని చెప్పి. అబ్బాబాబా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మీకు, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తున్నాను. సో ఎస్, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు ఎవరు? సో శమంతకమణి ఎవరి దగ్గర ఉంటుంది? అరే అరే రెండు మూడు పేర్లు మైండ్ లో ఉన్నాయి అనుకుంటున్నారా? సో మరి సూర్య భగవాను పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్ మా వాట్సాప్ నెంబర్ 8662488141, 8664848884. సో ముందుగా అయితే మన గణపయ్య ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేసేస్తుంటారు, మరి ఆయన గురించి ఒక లవ్లీ ట్రాక్ జై చిరంజీవ ఫిల్మ్ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే అల్క్నందా.

ఎస్ గణపతి పప్ప మోరియా అదలడ్డు ఖాళీయా. సో నిజంగా ఈ వైబ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వీధి వీధిలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి పండగలో ఉన్న ఆ సారాంశం కూడా తెలుసుకోవాలి.

మరి ఈ పాటలో చెప్పినట్టుగా అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి. ఇట్లా మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుంటే ఆయన అందించిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. సో శివుడు పార్వతి చుట్టూ ఆయన తిరగగానే ముల్లోకాలని చుట్టినంత పుణ్యం వస్తుంది. సో కనిపించే ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు, దాన్ని అయితే ఎవరూ మర్చిపోకండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మన క్వశ్చన్ విషయానికి వస్తే, సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు అని అడిగాను. చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. అయినో మీరు అందరూ స్మార్ట్ కాబట్టి పైగా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ 30+ మెసేజెస్ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ చదివేస్తాను. సో ఎస్, ఎవరు అంటే, ఓకే, సో విజయలక్ష్మి గారు పెదగుండూరు నుంచి 8 బారముల బంగారం ఇచ్చే శమంతకమణి. సో అసలు నేను అది కూడా చెప్దాం అనుకున్నాను, ఆన్సర్ రివీల్ చేశాక ఈ లోపు ఆవిడే చెప్పేశారు. సో ఆ శమంతకమణి సూర్య భగవాన్ ని ప్రసన్నం చేసుకున్న ఆ రాజు ఎవరంటే అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా మా ఊర్లో గణేష్ మహారాజ్ కొంతమంది 2 డేస్ నుండి విచ్చేస్తూనే ఉన్నారు, మరికొంతమంది గణేష్ మహారాజ్ ఆన్ ది వే అండి అంటున్నారు. సో మొత్తానికి రేపటికైతే ఆయన అసలు బర్త్డే రేపు కాబట్టి అసలు రేపు అసలు సందడి సందడి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన గారు తిరుపతి నుంచి. నేను చేసే జంతికలంటే భలే ఇష్టంగా తింటుంది వాళ్ళ మనవరాలు అంటున్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ మెసేజ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అపర్ణ అండ్ వల్లి గారు, రైట్ ఆన్సర్ మురళి గారు, హాయ్ అండి. అండ్ ఇంకా అప్పలరాజు గారు పేట నుంచి, రైట్ ఆన్సర్ సాయి శ్రీష తిరుపతి నుంచి. ఇంకా రాజకుమారి మార్కాపురం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే కోట సునీత విజయవాడ నుంచి. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, నెక్స్ట్ పి నరేష్ రాజు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎస్, చాలా రోజుల తర్వాత నమస్కారం అండి, ఎలా ఉన్నారు, మేం క్షేమం అంటున్నారు. అండ్ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్తుంటే నాకు ఆ పాత రోజులు అలా సినిమాలాగా కళ్ళ ముందుకు వచ్చేసాయండి అంటున్నారు. మా తాతగారు రోజు పడుకునే ముందు రామాయణం భాగవతం కథలు చెప్పేవారు. ఇంకా తాతగారు నానమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. చాలా మంది చాలా చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ గారు అయితే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మా ఇంటికి దగ్గరలోనే చల్లంగి తీర్థం అయ్యేది, అప్పుడు డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకుని వెళ్ళి అన్ని కొనిపించేవారు. దట్స్ సో స్వీట్ నరేష్ రాజు గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్ నెక్స్ట్, అబో చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయండి. రోహన్ అండ్ సోమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. అమ్మమ్మ నానమ్మల దగ్గరలో దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, మోరల్ కథల కోసమే కాదు ఎన్నో నైతిక విలువలు కూడా నేర్చుకోవాలి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. అండ్ అలాంటి రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్. అంబికా గారు భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, మా తాతయ్యతో హోటల్ కి టిఫిన్ చేయడానికి వెళ్లేవాళ్ళం. నరేష్ గారు మీరు పాటల్లో పడిపోయి క్వశ్చన్ కి లేట్ గా ఆన్సర్ పంపిస్తేలా, ఇట్స్ ఓకే, బట్ మరి గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి అందుకే చదివి వినిపించేస్తున్నారు. అండ్ హై మిత్రమా, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ, ఓకే, శమంతకు మణితో పాటు కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు మన కన్నయ్యకి, మరి ఎవరైనా. సో హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మి నిష్క అండ్ హనీ, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. సో అందరికీ కథ గుర్తుండి పెట్టారో లేదా కథ గుర్తొచ్చి ఆన్సర్ పెట్టారో, మొత్తానికి అయితే నాకు రైట్ ఆన్సర్ పంపించారు, అదే నాకు చాలా చాలా చాలా హ్యాపీ. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ భారతి అన్నారు, రాఘవ అండ్ ఇంకా కిషోర్ కుమార్ గారు. సో మీరు ఆన్సర్ పంపించండి, ఆన్సర్ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ, ఓకే, అమ్మమ్మ గారు, మాకు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మా అక్కయ్య గారిని, నన్ను, చెల్లైని అందరినీ కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ, సో ఎస్ అలా చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి నాడే మాకు కూడా, ఐ మీన్ లైక్ నా బర్త్డే అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకా ఇంకా ఏమని మెసేజ్ పంపించారు, ఎస్, ఓకే, సో వాళ్ళ అనుబంధం అదంతా ఇంతకీ ఎవరంటే మెసేజ్ పంపించింది మనకి, అయ్యో మీ పేరు మర్చిపోయారా ఈ ఆనందంలో, ఎవరబ్బా. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పంపించింది బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అర్థమైంది మీ భావం నాకు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరంటే ఉర్వకోడ్ నుంచి ఈశ్వరయ్య గారు, రైట్ ఆన్సర్. ఇంకా రామాంజనేయులు
కదిరిప్ప.

సునంగేరి అనంతపురం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గోపాల గోపాల. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యెస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి నల్లని రంగునోడు, తెల్లని మనసున్నోడు, ఎవరు? మన కన్నయ్య. సో యెస్, మరి మన కన్నయ్యకి కూడా వినాయక చవితితో సంబంధం ఉంది. అదేంటి అంటే, సో అందరికీ తెలిసిందే, మరి తన కొడుకు చక్కగా ఉండ్రాలు తిని బర్త్డే రోజున ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా కొంచెం అబ్బా ఎక్కువ తినేశాను అనుకుంటుంటే ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుందన్నమాట, నిన్నెవ్వరు చూడకూడదు, చూస్తేనా వాళ్ళకి నీలాప నిందలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. సో అలా అమ్మో అందరూ వచ్చి దేవతలందరూ నువ్వు అలా శాపం పెట్టేస్తే ఎలా మరి అది

శ్రీధర్మం కూడా సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే సరే, అయితే మీకు ఎక్సెప్షన్ ఇస్తున్నాను. వినాయక చవితి రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ వినాయక చవితి రోజు కూడా ఎవరైనా చూస్తే ఆ కథ చదివి అక్షింతలు వేసుకుంటే ఉండదు అని చెప్పి. సో మరి మన కన్నయ్య పాలు కోసం

చదివి వినిపించేస్తున్నానండి. ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు. ఎస్ అంట అని పంపించారు, అంటే ఆ రాజు అంట అని. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. అండ్ జేవి సత్యనారాయణ అవని గడ్డ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే మంగళగిరి నుండి. ఓకే, దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు. ఆన్సర్ అయితే పంపించలేదు కానీ విషెస్ అందరికి పంపించేశారు. అండ్ మావరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బోడి బాలసుబ్రహ్మణ్యం గారు. మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. శ్రోతల స్పందన చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు. బంగారు తల్లి నేను వింటూనే ఉన్నా అంటున్నారు. ఓకే, వింటూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వినాయక చవితి శుభాకాంక్షలు నీకు అంటున్నారు. అండ్ అందరికీ కూడా వింటున్న లిజనర్స్ అందరికి కూడా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవకుమారి ఓకే ఆకుతోటపల్లి అనంతపురం నుండి జాంబవంతుడు అంటూ పంపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆన్సర్ ఇప్పుడు ఇంకా నేను రివీల్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చి సత్రాజిత్ అనమాట. సత్రాజిత్ సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందుతారు. అయితే సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు అలా వేటకు వెళ్ళినప్పుడు అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది. అయితే కృష్ణుడికి ఇచ్చింది జాంబవంతుడు, అంటే యుద్ధం చేసి తీసుకుంది, కానీ అసలు సూర్యుడు ఇచ్చింది అయితే సత్రాజిత్ మహారాజ్ అనమాట. సో ఎస్, దేవకుమారి గారు కథలోనే ఉన్నారు కాబట్టి నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. అండ్ ఇంకా సూపర్ సాంగ్స్ అంటున్నారు నరేష్ మెర్సీ గారు, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా విరాట్ నందన్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి అడ్వాన్స్ గా విషెస్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకు అందరికీ కూడా. అండ్ ఓకే, మురళీ గారు మీ వాయిస్ బాగుంది అంటున్నారు. వాయిస్ బానే ఉంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ఇంకా భాస్కర్ గారు, అలకినంద గారు మీకు కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో వినాయకుడిని, వినాయకుడు ఏంటి వినాయకుడిని, చాలా మంది ఆన్ ది వేలో ఉన్నారు, అందరినీ అడిగానని చెప్తాను. అందరినీ మంచి మార్గంలో నడిపించాలి అని కూడా చెప్తాను. అండ్ ఇంకా గూగుల్ తల్లి ఉండగా మాకేలా భయం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి జాంబవంతుడు అని చెప్పి. సో విన్నారా, విన్నారా, అందుకే చెప్పా గ్రాండ్ పేరెంట్స్ ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి. జాంబవంతుడు కాదు. సో ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు అందరూ పంపించేశారు కదా, సత్రాజిత్ మహారాజు. సూర్యుడి నుంచి తీసుకుంది సత్రాజిత్ మహారాజు. గూగుల్ తల్లి ఇలానే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే గ్రాండ్ పేరెంట్స్ ని, మన తల్లిదండ్రుల్ని అడగాలి బ్రహ్మయ్య గారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, గూగుల్ చెప్పింది అంతా నిజం కాదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, మెసేజ్ పంపించింది ఓకే, కన్నయ్యకి వినాయకునికి మధ్య కనెక్షన్ ఓకే నీలాపనిందనమాట అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, ఇంకా చాలా పెద్ద మెసేజ్ పంపించారు కానీ బ్రహ్మయ్య ఓకే. సో బట్ టైం లేక నేను చదవలేకపోతున్నాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బండారు త్రిమూర్తులు గారు అనమాట. అండ్ ఇంకా డాక్టర్ గారు ఓకే, మీ రేడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మచిలీపట్నం జానకి గారికి వాళ్ళ అమ్మాయి దీపుకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నందిజీ ఇందాక నా పేరు చెప్పలేదు, నేను అలిగాను సుమి అంటున్నారు. విజయలక్ష్మి గారు పెదగొండూరు అని చెప్పానే, అంటే మెసేజ్ చూడగానే ఆనందంతో లోపల చెప్పుకున్నానేమో, బయటికి మీకు వినిపించలేదేమో. ఆయన ఇంతకి ఎస్ నరేష్ మెర్సీ విజయ షో చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, ఇది మాత్రం మన గూగుల్కి స్టోరీ తెలిస్తే చాలు అంటూ కన్నయ్య స్టోరీ అంటూ మొత్తానికి సత్రజిత్ అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది అనమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మెసేజెస్ చాలానే వచ్చాయి, సో అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఇద్దరు ముగ్గురు తప్ప. సో సో హ్యాపీ. అండ్ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గో గ్రీన్ గణేష గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎక్కువ ఆర్భాటాలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతోటి ఆయనకి ఆ ఆకు అంటే ఆ పత్రం సమర్పిస్తే చాలు, ప్రసన్నం అయిపోతాడు మన బుజ్జి గణపతి. సో మనస్ఫూర్తిగా చేయండి, త్రికరణ శుద్ధిగా చేయండి, ఏం చేసినా. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ ఆర్జీ అల్కినంద సైనింగ్ ఆఫ్. సో ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం, మరి తిరిగి మళ్ళీ కలుసుకుందాం వెనస్డే. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కినంద సైనింగ్ ఆఫ్. టుటు బాబాయ్, సైన్ ఆరో.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలుల వేళ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపూరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:55. నేను మీ క్రిష్. అండ్ ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అప్ టు 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఈ కూల్ కూల్ క్లైమేట్ లో. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎంతవాడు గాని నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఎంత వాడుగా నుంచి ప్లే చేశాను అండ్ మనము నా సినిమా కబుర్లలో. సో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ వృషకర్మ అనమాట. సో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి గ్రాండ్ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా ఫిలిం మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అదే December 4, 2026. ఈ ఇయర్ December 4th రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మూవీ విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్లియర్ గా తెలుస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. అఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. మరి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఇంకొక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏం మాయ చేసేవా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది బెనిడైల్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్. వింటూ స్టేడియో

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11 o'clock దాటి 27 minutes 5 seconds అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ది ప్యారడైజ్ అనమాట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటండి. యాక్చువల్గా అయితే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాలి, బట్ అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా మేకర్స్ అందరూ. అఫ్ కోర్స్ నాని అండ్ డైరెక్టర్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. సెప్టెంబర్ 24th అంటే ఈ మంత్ 24th ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వదు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఆల్రెడీ 2 blockbuster సాంగ్స్ అయితే అందించారు. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కాన్సెప్ట్ కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు ఎవరికి. బట్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఉండదంట, అఫీషియల్ ట్రైలర్ కూడా ఉండదు, డైరెక్ట్ గా మూవీనే రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి 24th ఎలా ఉండబోతుందో ది ప్యారడైజ్. జడలు ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్నూ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు నుంచి ప్లే చేసిన వెంటనే సాంగ్ ని కంపోజ్ చేసింది ఇళయరాజా. మనమునాం సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ AK-47 అంటే ఆదర్శ కుటుంబం అనమాట. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ నువ్వు నాకు నచ్చవు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మల్లీశ్వరి, అండ్ అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు రెండు సినిమాలకి రైటర్ మాత్రమే, బట్ ఫస్ట్ టైం ఆయన ఫుల్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్న మూవీ ఆదర్శ కుటుంబం. సో ఈ అక్టోబర్ 2nd కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి, వీళ్ళ కాంబినేషన్ చాలా ఇయర్స్ తర్వాత రాబోతుంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నిన్న ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నారా రోహిత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఉంటుందంట, అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. మరి ఎంతవరకు నిజమనేది మనం మూవీ రిలీజ్ తర్వాత మనం అయితే చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది SS తమన్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రేష్.

0: బాగుందా? లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. న్యూయార్క్ నగరం నిదురోయ వేళ నేనే ఒంటరి. సో ఈ సాంగ్ తర్వాత మనమున్నాం సినిమా కబుర్లలో. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఎవరి గురించి అంటే మన బాలయ్య బాబు గారి గురించి అనమాట. సో కొరటాల శివ అండ్ బాలయ్య బాబు కాంబినేషన్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్ పైన చాలా చర్చలు కూడా సాగినాయి. చాలా ఐ మీన్ చాలా న్యూస్ అయితే వినిపించింది ఇండస్ట్రీలో. బట్ మొత్తానికి ఫైనలైజ్ అయిందనమాట, కొరటాల శివ గారి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అంటే ఈ మూవీలో ఆయన సరికొత్త మేక్ ఓవర్ లో కనిపించబోతున్నారంట బాలయ్య బాబు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. అండ్ షూటింగ్ కూడా అక్టోబర్ 1st week నుంచి మళ్ళీ షూట్ తో బిజీగా అవబోతున్నారు బాలయ్య. అండ్ మొత్తానికి 15 days బట్టి షూట్ అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనకి మెయిన్ హైలైట్ అవ్వబోతున్నాయని వినిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దేవరా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 2 years అనుకుంటా దేవరా తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. అండ్ స్టూడియోలో టైం 11:53:52. ఇది ఈ రోజు సినిమా కబుర్లు. అండ్ ఒక సూపర్ సాంగ్ తో ఈ రోజు సినిమా కబుర్లకి బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 2:00 కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంథన్కు వెళ్తుండగా ఈ ఘటన

జరిగింది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు జరుగుతోంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులు వేళ చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటి ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేషవ వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటరాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ను ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుదిపోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04:46. ఈ రోజు మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే త్రిమూర్తులలో ఒకడైన శివుడు, త్రినేత్రుడు, శంకరుడైన శివుడు, భక్తవ శంకరుడు, అతడే విశ్వనాథుడు. అంటే శివారాధన అనేది భారత భూభాగానికి మాత్రమే కాదు, అది అంటే మన భారతానికి మాత్రమే పరిమితం కాదు, పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లో కూడా శివారాధన అనేది ఉండేదన్నమాట. దానికి నిదర్శనంగా ఇప్పటికీ ఏ అంటే ఆయా దేశాల్లో ఆనాటి శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన భారతదేశంలో ఎన్ని అంటే ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయి, ఏది మోస్ట్ ఫేమస్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ వేరే దేశాల్లో ఎక్కడ ఉన్నాయి శివాలయాన్ని ఈ రోజు మాట్లాడుకుందాం మీకు తెలుసా. కనుక ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, ఇంటూ స్టే ట్యూన్డ్.

0: FM 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని పాడింది నిరంజన, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది అనిరుద్ధ రవిచందర్, అండ్ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనమున్న మీకు తెలుసాలో చెప్తానని చెప్పాను. అంటే మన దేశంలో ఉన్న శివాలయాల గురించి కాకుండా వేరే దేశాల్లో ఉన్న శివాలయాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది పశుపతినాథ్ ఆలయం అన్నమాట. ఎక్కడుంది అని అంటే మన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు దగ్గరలో ఉంది. అది కూడా బాగ్మతి నదీ తీరంలో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. అండ్ పురాణమైన శైవ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం అనేది, అంటే దీని ప్రస్తావన అనేది కొన్ని పురాణ చరిత్ర గ్రంథాల్లో కూడా ఉంది. గోపాల రాజ వంశావళి ప్రకారం దీనిని ఎవరు కట్టించారు అని అంటే ప్రచండ దేవ అని ఆయన కట్టించారంట. అండ్ అంతేకాదు, పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం అనేది ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం

అంటే వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు కోటి రుద్ర సంహిత కూడా చెప్తుంది. సో నేవారి శైలిలో నిర్మించిన ఈ ఆలయం చూడడానికి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారనమాట. మరి అది సంగతి, విశ్వనాథుడు అని అంటే మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్నిటికీ, విశ్వానికే నాథుడు అది. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇంకొక ఆలయం గురించి కూడా చెప్తాను. బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17:30. మనమున్న మీకు తెలుసాలో మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి ఈరోజు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ చెప్పింది పశుపతినాథ ఆలయం, అంటే నేపాల్లో ఉందని చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రాంబనన్ ఆలయం అన్నమాట. అంటే ఇది ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో ఉంది. సో ఈ ప్లేస్ లో చూసుకుంటే త్రిమూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయంట. బట్ వీటిలో అతి ఎత్తైన గోపురం ఉన్నది మాత్రం శివాలయానికి. అండ్ ఈ ఆలయం ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 9వ శతాబ్ది నాటిది అని చెప్తారనమాట. రాజు రాకాయ్ అనే ఆయన క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారని కూడా చెప్తారు. అండ్ అంతేకాదు, అంటే ఆ తర్వాత 850 తర్వాత, ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు వీళ్ళందరూ కూడా దీనిని విస్తరించారని కూడా చెప్తారు. సో మొత్తానికి ఈ ఆలయాన్ని, అంటే ఈ త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఈ శివాలయాన్ని 856 స్టార్ట్ చేసినట్టు, అంటే అప్పుడు ప్రారంభించినట్లు మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది సంగతి, ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టూడియో.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఎలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:46 మనమున్నాం మీకు తెలుసాలో. అండ్ మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలుసాలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మెదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ, పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమార్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధినమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమాపేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పూర్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40:28. మనమున్న మీకు తెలుసాలో పురాతన శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ దట్ మన దేశంలో కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. సో మైసన్ శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంది అని అంటే వియత్నాం లో ఉందన్నమాట. పురాతన చంపా నాగరికతకు చెందిన కొంతమంది అంటే చామ్ రాజవంశీకులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా శివారాధకులు అన్నమాట. వాళ్ళు దాదాపు 70 శివాలయాలను నిర్మించారంట, మామూలు విషయం కాదు అక్కడ. అండ్ అంతేకాదు ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినవిగా చెప్తూ ఉంటారు. అండ్ వీటిల్లో చంపారాజు భద్రవర్మ అనే ఆయన నిర్మించిన భద్రేశ్వర ఆలయం అనేది అంటే మెయిన్ టెంపుల్ గా పరిగణిస్తారన్నమాట. అలా చంపారాజ్యానికి చెందిన వీళ్ళందరూ దాదాపు 36 కిలోమీటర్ మార్గంలో ఈ పురాతన ఆలయాలన్నింటినీ నిర్మించుకుంటూ వెళ్లారంట. ఇంకో విశేషమేనంటే వీటిని ఇటుకలతో నిర్మించడం చాలా చాలా విశేషం. అండ్ అంతేకాదు ఈ ఆలయాలను చూడడానికి వేరే వేరే దేశాల నుంచి పర్యాటకులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారన్నమాట. మరి అంతే కదా, మన అంటే మన దగ్గర శివాలయాలు మనందరికీ తెలుసు, మాక్సిమం అన్నిటి గురించి తెలుసు, వాటి హిస్టరీ ఏంటి, వాటి అంటే స్థలపురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి అని అంటే ఎలాగా ఎలా పాసిబుల్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి శివాలయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. నెక్స్ట్ మున్నేశ్వర ఆలయం అన్నమాట. పురాతనమైన ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలుసా? శ్రీలంకలోని పుట్టాళం అనే జిల్లాలో మున్నేశ్వరం అనే గ్రామంలో ఉంది. అండ్ 1000 ఏళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే అంటే కొన్ని గాథలు స్థల పురాణాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాదు, శ్రీలంకలోని 5 పురాతనమైన శైవ క్షేత్రాలైన పంచ ఈశ్వరం క్షేత్రాలలో ఈ మున్నేశ్వరం అనేది ఒకటి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన ఎగ్జాక్ట్ గా ఆ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. బట్ క్రీస్తు శకం 1412 సంవత్సరంలో కొట్టే అనే రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి అంటే ఫస్ట్ టైం పునరుద్ధరించినట్లు శాసనాధారాలు అయితే మనకైతే లభించినాయి అన్నమాట. అంతేకాదు, 16వ శతాబ్దిలో పోర్చుగీస్ సేనల దాడిలో ఈ ఆలయం అనేది కొంచెం దెబ్బతినిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కాంజన్ అనే రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ 18వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున ఆ ఉత్సవాలు అనేవి చాలా చాలా వైభవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హా విహార్. సో ప్రీహా విహార్ అంటారు దీన్ని. అంటే పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఎక్కడుంది అంటే కంబోడియాలో ఉంది. సో థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లోని డాంక్రేక్ అనే పర్వత శ్రేణుల్లోని నిటారుగా ఒక కొండ మీద దాదాపు 800 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రీహా విహార్ అనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటిదని చెప్తారు. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే ప్రీహా విహార్ అంటే దేవతల విహార స్థలం అని అర్థం అంట. సో రాజులైన సూర్యవర్మరాజు అండ్ 2వ సూర్యవర్మరాజు ఇక్కడ శిఖరేశ్వర అలాగే భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారని చెప్తారు. అండ్ వీటి చుట్టూ అంటే ఈ శివాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. అండ్ వాటిని కూడా వీళ్లే నిర్మించారు. సో నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తైన మెట్లతో కూడిన ఒక మార్గం అయితే ఉంటుంది. అది ఒక్కటే మనకి దారనమాట. సో అలా అని చెప్పి ఇది పాసిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు. చాలా మంది పర్యాటకులు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడడానికి. సో ఇది ఈ రోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ విశ్వనాథుడు విశ్వానికే నాథుడైన, సో మన భారతదేశానికి మాత్రమే కాదు ఈ శివాలయాలు అంటే ఇలాంటి హిస్టారికల్ ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ ఆలయానికి సంబంధించిన కాదు, చాలా చాలా విశేషాలన్నీ చాలా ఉన్నాయి మన దేశంలో మాత్రమే కాదు పొరుగు దేశాల్లో, వేరే దేశాల్లో కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ రోజు మీకు తెలుసా. అండ్ లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలుసాకి మాత్రమే. ఎగ్జాక్ట్ 1 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: BFM 101.3. నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల విషయంలో ముందు వరుసలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు పాటించేవిగానే ఉండకూడదని, నియమాలు రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని అన్నారు. అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండవ రోజు కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ 6 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులకు నిధులు తీసుకువచ్చి పనులను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమి అన్నారు. చంద్రలపాడు నుంచి కంచెల గ్రామానికి తుర్లపాడు

తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. తుర్లపాడు మీదుగా చంద్రలపాడు, కంచెల గ్రామాలను కలిపే ఈ రహదారి పునర్నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమందన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజేళ్ల సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1 o'clock 34 minutes 30:27 అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. ఈ రోజు ధీరాలో ఏం మాట్లాడుకుందాం అంటే, యాక్చువల్ గా 30 వయసుకి ముందు ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్ గా ఆలోచిస్తుంది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అప్పటికే సాధించేసి ఉంటారనమాట. అంటే చిన్న వయసులోనే ఎవరిపైన ఆధారపడకుండా ఒక ఇండివిజువాలిటీతో వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ కళలకి డెడ్ లైన్ పెట్టకుండా తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది గురించి, కొంతమంది ధీరల గురించి ఈరోజు ధీరలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను. రెయిన్ లవ్ స్టోరీ అండ్ తర్వాత మనమున్నాం ధీరాలో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 30 ఇయర్స్ ముందు ఏం చేశారు, 30 ఇయర్స్ కి ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ధీరల్ని ఏం చేయలేదు అని చెప్పి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి జనరేషన్ అలా కాదనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా 30 లోపే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఫస్ట్ మౌమిత.

బసాక్. సో ఈవిడ పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమిత బసాక్ అనే ఆవిడ. ఆవిడ చేతిలో సపోజ్ ఒక సూది పడితే అది కేవలం ఒక కుట్ట అవ్వదు, ఒక కథ మొదలవుతుంది అన్నమాట. అంటే జనరల్ గా మనం సాధారణంగా పాత క్లోత్స్ ఏవైనా సరే ఉంటే పక్కన పెట్టేస్తాం అన్నమాట. బట్ ఆవిడ ఇదే నా కాన్వాస్ అంటూ రంగురంగుల కళలను నేస్తారు. అండ్ సాంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి చీరపై చిన్న చిన్న ముచ్చట్లుగా కుట్టేస్తారనమాట. అండ్ టీ కాఫీ కలర్స్ సహజ మరకలు, మిగిలిపోయిన క్లోత్స్ ఏవైతే ఉంటాయి వాటి ముక్కలు, ఇవన్నీ ఆమె చేతిలో పడితే రకరకాల డిజైన్స్ గా మారిపోతాయి అన్నమాట. సో ఆమె డిజైన్స్ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు, మన దేశం దాటి స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలను కూడా అందుకున్నాయి. అంతేనా కాదు, రాష్ట్ర అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. సో మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, ఇలా తన కుట్టులోనే సందేశాలని నేస్తూ సూది చిన్నదైనా సందేశం మాత్రం పెద్దది అని నవ్వేస్తారు మౌమిత. అంతేకాదు స్థానికంగా ఉన్న మహిళలకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణంగా చెప్తారు. అలా మరి పాత బట్టలతో, అంటే పాత బట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపించారు మౌమిత బసాక్. ఇంకా ఉన్నారు ధీరలు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూ.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 1:19:46. మరికొద్దిసేపట్లో అంటే 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఎగ్జాక్ట్ గా 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో వింటూ స్టూడియో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: महामारियां, क्लाइमेट डिजास्टर्स और सप्लाई चेन डिस्ट्रप्शन ने दिखाया है कि आज के इंटरकनेक्टेड वर्ल्ड में कोई भी संकट एक क्षेत्र तक सीमित नहीं रहता. इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है. चुनौतियों को समय रहते पहचानना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్చ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
2: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 తారీఖు మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని

0: వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
1: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30:30 అని మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరల గురించి. సో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన 20 ఇయర్స్ వయసున్న సిమోనా మోహన్ ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పందాన్ని చూపిస్తున్నారనమాట. అంటే పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ ని ఆవిడైతే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే గెస్ట్స్ ఉంటారో వాళ్ళకి వసతి మాత్రమే కాదు, స్థానికంగా ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నారన్నమాట సిమోనా మోహన్. సో నీలగిరుల మధ్య 3 అంటే త్రీ బెడ్రూమ్స్ ఉండే ఒక కాటేజీలో కేవలం 3,000 రూపాయలకి అక్కడ స్టే చేసే ఒక సౌకర్యంతో పాటు, భోజనంతో పాటు, అంటే స్థానికంగా ఉండే ఏమైనా కొనడానికి ఏమైనా ఉన్నాయా, అలాగే మన వెహికల్స్కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయా అని చెప్పి ఒక ప్యాకేజీగా ఆవిడైతే అందిస్తున్నారనమాట. అందరు ఇలా చెప్పుకుంటూ పోతే ధీరులందరూ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:48:50 అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరాల గురించి. అండ్ నెక్స్ట్ చెస్ వేదిక పైన మహారాణి దివ్యా దేశ్ముఖ్ అని చెప్పొచ్చు. సో 27 వయసులో చెస్ బోర్డు పైన తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేశారు దివ్యా దేశ్ముఖ్. మహారాష్ట్రకు చెందిన ఈమె అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన కొద్ది మంది భారతీయ మహిళల్లో ఒకరుగా చెప్తారు. అండ్ అంతేకాదు ఆ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి యువతలో అంటే యంగ్స్టర్స్ అందరిలో కూడా చెస్ ఆడటం పైన ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నిజానికి అంటే చెస్ బోర్డు పైన ఆమె నడిపే ప్రతి పాము ఒక వ్యూహం అని చెప్పొచ్చు. అలాగే ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారితీసే తెలివైన అడుగుగా చెప్పొచ్చు. అంటే ఎక్కడా తడబడకుండా పాయింట్ టు పాయింట్ ప్రత్యర్థిని అంటే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి ఇప్పుడు 2026 క్యాండిడేట్స్ టోర్నీ పైన ఉన్నారన్నమాట ప్రజెంట్ అంటే ఇయర్ లో. నిజానికి ఆమె ప్లే చూస్తే కనుక ఆమె ఆట తీరు చూస్తే చదరంగ బోర్డు పైన రాజు రాణి కోట అన్నీ ఉన్నా సరే ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులేనా అనే భావన మనకి డెఫినెట్ గా కలిగిస్తుంది.

అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ హీరో ఎవరు అని అంటే ముబస్సిరా ఖలీద్ ఖత్రి. సో మూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కానీ ఆ ముద్రలు వేసేది మాత్రం అంతా మగవాళ్లే. బట్ ఆ సాంప్రదాయానికి చిన్న నవ్వుతో ఇప్పుడు నా వంతు అంటూ రంగంలోకి దిగారు ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈమె అజ్రక్ అనే ఒక క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా చెప్తారు. సో అందులో అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాదు ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేశారని చెప్పొచ్చు. సాంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను అలాగే హస్తకళా నైపుణ్యాన్ని జోడించి చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టైల్ అని దాన్ని క్రియేట్ చేసి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొత్త కొత్త డిజైన్స్ ని చూపించారని చెప్పొచ్చు. అంతేకాదు బిజినెస్ టెక్నిక్స్ అనేవి కూడా బాగా నేర్చుకుని కళకు వ్యాపార దక్షతను కూడా జాయిన్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆమె క్రియేట్ చేసిన డిజైన్స్ అన్ని కూడా మన ఇండియా మాత్రమే కాదు దేశీయ అంతర్జాతీయ వేదికలపైన ప్రశంసలు అందుకున్నాయని చెప్పొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ధీరలు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు అంటే చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ చెప్పినట్టు ఎవరినైనా అంటే ఓల్డ్ జనరేషన్ ఎవరైనా మనం 30 ఇయర్స్ ముందు ఏం చేశారు అని అంటే పాపం వాళ్ళు ఏం చెప్పలేరు అప్పుడు పరిస్థితులు అవి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా సరే 30 ఇయర్స్ మీరు ఏం చేశారు అని అంటే పెద్ద పెద్ద స్టోరీసే వినిపిస్తే మనకి, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత ఎంత మోటివేషనల్ గా ఉంటుంది మనకు వింటూ ఉంటే. అంటే యాజ్ ఏ సపోజ్ ఒక అబ్బాయిగా నేనే వింటున్నప్పుడు వీళ్ళు ఇంత సాధించారా అసలు మనం ఏం చేసాం మన లైఫ్ లో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ధీరలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను ధీరాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో న్యూస్ ఉంటుంది 2 o'clock కి ఢిల్లీ నుంచి అండ్ 2:15 కి మళ్ళీ కలుద్దాం సందడే సందడిలో. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3 నేను మీ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:35:55 మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేస్తా. తెలుసు కదా నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662438814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

ఈ సూపర్ సాంగ్ విన్నారు కదా, మంచి మోటివేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఈ సాంగ్ వింటే ఒక పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. దీని ఒరిజినల్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, దాని గురించి చాలా సార్లు చెప్పాను. ఎనీవే ఈ సాంగ్ గురించి పక్కన పెడితే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఈజీగా అడగాలి కాబట్టి ఇదే సాంగ్, ఈ సాంగ్ ఏ సినిమాలో, ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 08662438144 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

కార్తీక్ పాడిన సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అచ్చు ఫ్రమ్ ద మూవీ కుర్రాడు నుంచి ప్లే చేశాను అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఇందాక అంటే ఒక సాంగ్ ప్లే చేశాను. ఒక్క

లిరిక్స్ మారిపోయాయి ఏంటి అని అనుకోవద్దు. ఒరిజినల్ సాంగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. నా ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ ఇది. బట్ నేమ్ ప్లే చేసిన సాంగ్, ఒకే ఒక జీవితం, ఏ సినిమాలోంచి ప్లే చేశాను అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. హ్యాపీ సండే కిషోర్ అని అంటూ కనకారావు గారు పడ నుంచి హ్యాపీ సండే మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ క్రిష్ జీ, చాలా రోజుల తర్వాత మీ ట్యూన్ వినపడింది, ఎలా ఉన్నారు అని అంటూ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ క్రిష్ జీ, బాగున్నారా? ఆహా ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి, ఈ పండుగ బొనాంజ స్పెషల్ మా అందరికీ అందించడానికి. సో ఈ రోజు మీరు వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది అని అంటూ స్పెషల్ షో అందరం ఎంజాయ్ చేస్తున్నామని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. అండ్ హాయ్ సార్ అంటూ పంపించారు, హాయ్ బట్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ లో సౌండ్ ఆన్ వెబ్ స్ట్రీమ్ ప్లీజ్ అని అంటూ రవి ఫ్రమ్ కర్ణాటక నుంచి, ప్లీజ్ సౌండ్ అంట. సో ఎవరికి వినిపించట్లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి, డెఫినెట్ గా రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించారు హాయ్ అంటూ, హాయ్ మీకు కూడా. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండేస్ అందరికి స్వాగతం అని అంటూ మహమ్మద్ జరీద్దీన్, స్నేహభాను జరీద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు, మీకు కూడా నమస్కారం. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, హలో క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు జవాబు అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో లార్డ్ శివుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు, విఘ్నాలకు అధిపతి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా. అండ్ వెల్కమ్ టు సందరే సందడే అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ ముద్దునూరు నుంచి చైతన్య యోగి వీళ్ళందరూ కడప నుంచి పంపించారు హాయ్. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు హాయ్ బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, తెలియదు అండి అని అంటూ నేను చెప్తాను. అండ్ వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి బోరెల సంధ్య. అండ్ ఫస్ట్ వినిపించింది మిస్టర్ ఓకే, ఇప్పుడు వినిపించింది కుర్రాడు. కార్తీక్ పాడిన పాట రచన అనంత్ శ్రీరామ్ అంటూ పంపించారు. సో మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? పులిపాటి వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారా? వెల్కమ్ టు సందడే సందడే, మీకు అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గమనిక సార్, నిన్నటి నుంచి రేడియో సెట్లలో ప్రసారం సరిగ్గా రావడం లేదు, యాప్ లో బాగానే వస్తుంది, బట్ ఈ ప్రాబ్లం సరిచేయండి. ఓకే చూద్దాం, డెఫినెట్ గా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను హైర్ అఫీషియల్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వరుణ్ సందేశ్, నేహా శర్మ నటించిన కుర్రాడు ఇప్పుడు ప్లే చేసింది కాదు, ప్రీవియస్ సాంగ్ గురించి అడిగాను. ఓకే మొత్తానికి రైట్ ఆన్సర్ షరీఫ్ గన్నవరం నుంచి. అండ్ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్ సండే సందడే కి స్వాగతమా? ఓకే. అండ్ అలాగే కలమందులపాడు నుంచి పంపించారు కాసిం ముజావల్లి రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తలంపాడు నుంచి పంపించారు. కుర్రాడు మూవీలో సాంగ్ కాదు, ప్రీవియస్ గా ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని అడిగా. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిల్ నుంచి పంపించారు రైట్ ఓకే కుర్రాడు. అండ్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ కుర్రాడు అని అంటూ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా? సందడేస్ అందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా థ్యాంక్ యూ సో మచ్, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హాయ్ అంటూ క్యాదరి వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్, ఆన్సర్ ఏది? అండ్ కే బెద్ద నరసింహ, పద్మభాయ్ వీళ్ళందరూ పంపించారు ఎర్రపల్లి మండలం నుంచి. హాయ్ విజయవాడ అంటూ,

హాయ్ హాయ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, బాగున్నారా? వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అంటూ అమూల్య, హాయ్ హాయ్, నేను చాలా బాగున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు బాగా వినపడుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అంటూ వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పెడన నుంచి, హాయ్ కృష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రశ్న వినలేదు అని అంటూ, సో ఆన్సర్ కూడా చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి ఇంక నేను క్వశ్చన్ మళ్ళీ అడగలేను. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జనిద్దీన్, నేను ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృష్ అని అంటూ, మీకు తెలిసాలో శివుని దేవాలయాల గురించి చక్కగా వివరించారు అని అంటూ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాని హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, కిషోర్ అనియా అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు, రైట్ ఆన్సర్. అండ్ హలో వందే భారత్ కిషోర్ గారు, ఇప్పుడు నెల్లూరు ఎఫ్ఎం ట్యూన్ చేశాను, హ్యాపీ గణేష్ చతుర్థి అని అంటూ మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ మీరు ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ నేను వినలేదు సార్, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ మహమూద్ ఇనాయతుల్లా పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే హాయ్ క్రిష్, గుడ్ ఆఫ్టర్నూన్, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పేరు మాత్రం పంపించట్లేదు చాలా మంది. సో అందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మిస్టర్ నూకయ్య అన్నమాట. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు, ఈ పాట ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను, అది మిస్టర్ నూకయ్య. అండ్ కుర్రాడు అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోదా, జానకి రాజు, రాంగ్ ఆన్సర్. అండ్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నుంచి పంపించారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ, మన సామెతలు అడగండి అలా చెప్పండి. కాబట్టి ఫస్ట్ సామెత అడుగుతున్నాను, పాపమని పాత చీర ఇస్తే మిగతా సామెతను మీరు కంప్లీట్ చేయండి. 0866243814 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పాపమని పాత చీర ఇస్తే ఇది చేసిందంట ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

యూరప్ అమెరికా సైతం కన్నేసే మనపై నిత్యం, హైదరాబాద్ అలాంటి సిటీ అని పాట మాట విని సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పాపం అని పాత చీర ఇస్తే గాడ్ ఐ మీన్ మిగతా సామెతని మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి నో ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కాదు అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్ అండ్ ఎంత ఉందో అని కొలుసుకుందంట. ఓకే, తరాలపల్లి నుంచి జరిపోతులు వచ్చే గారు అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను. పాపమని పాత చీర ఇస్తే దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా అది కాదు కదా. అలాగే హ్యాపీ కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి, ఎం నరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, యువర్ వాయిస్ సౌండ్స్ రియలీ నైస్ క్రిష్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ భాస్కర్ పడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్ కి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ ఇంటి వెనకాలకు వెళ్ళి. ఓకే, గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ తాడేపల్లి నుంచి నాగమణి, సామెత ఇంతేనా ఇంటి వెనక్కి. ఓకే రైట్ ఆన్సర్ అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ శంకర్ జిల్లా, ఓకే శంకర్పల్లి నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గోడచాటుకు వెళ్ళి అని అంటూ మాధురి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ నెల్లూరు నుంచి అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి బోరెల్ల సంధ్య రైట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. బట్ ఆ ఆన్సర్ మీకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అవునా. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే కవితా జోష్ణవి వీళ్ళందరూ పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ రైట్ ఆన్సర్ అండ్ ఇంటి వెనక్కి వెళ్ళి అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్ అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కుస్మా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దీపికా హైదరాబాద్ నుంచి పంపించారు. ఓకే ఆ ఆన్సర్ అయితే నాకు అర్థం లేదు దీపిక. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ అనియ వినాయక్ చవితి శుభాకాంక్షలు అని అంటూ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మిర్యాల తిరుమలయ్య అండాలు పంపించారు పుట్టపాక నుంచి. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్ అండ్ నా పేరు పోతురాజు నాది రాచకుండం అది కృష్ణా జిల్లా నాగైనాక. ఓకే ఆ ఊరు పేరే డిఫరెంట్గా ఉంది. ఎనీవే కొత్త చీర అంట కొత్త సామెత చెప్పారు మీరు బట్ అది కాదు అండ్ తిరుపతి నుంచి మురళి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ క్లూ ఇచ్చేసారు వచ్చి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ స్టిల్ టైపింగ్ అనమాట ఆత్మకూరు మండలం నుంచి వనపర్తి జిల్లా డి గోవర్ధన్ గిరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ రైట్ ఆన్సర్ అని చెప్పలేదు మా జవాబు కరెక్టేనా మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సరే అండ్ ఇంటికి వెళ్ళి అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వెంకటేష్ శ్యామల అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు అలాగే ఇంటి వెనకాలకు వెళ్ళి అని అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జనిదీన్ స్నేహబాను జనిదీన్ ఆన్సర్ ఏది సమాధానం అండ్ బాగున్నారా అంటూ సాహెం పోతిరాజు పంపించారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు.

ఎనీవే, పాపమని పాత చీర వేస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందంట, అది సంగతి. అది రైట్ ఆన్సర్ అనమాట సామెత. అండ్ ఇంటి చాటుకు వెళ్ళి మూర వేసిందంట అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నచ్చంపేట మండలం నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, గంట సురేష్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరు కూడా పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, థర్డ్ క్వశ్చన్, గెట్ రెడీ. హీరో రామ్ పోతినేని డ్యుయల్ రోల్ చేసిన సినిమా ఏంటి? సో డ్యుయల్ రోల్ చేసిన హీరో రామ్ పోతినేని సినిమా ఏంటి? 0866 2488 14 ఈ నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

ఆన్సర్ అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ పెడర నుంచి కనకారావు గారు పంపించారు. ఎగ్జాక్ట్లీ ఒకటైతే రైట్ ఆన్సరే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అండ్ రాజు నుంచి బోరెళ్ల సంధ్య అండ్ హాయ్ హర్ష రామ శర్మ పంపించారు. మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ వీరేష్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్సావలి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ వజ్రాల వెంకటరెడ్డి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు సంతోష కృష్ణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ పుట్టబాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ రైట్ ఆన్సర్ అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిష్ గారు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఎందుకంటే ప్రేమంటే కాదు కదా. అండ్ మిగతావైతే రైట్ ఆన్సరే. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నా కోసం ఇరుముడి మూవీలో నుంచి ఒక సాంగ్ కావాలంట, సో సాంగ్ రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఇది, ఐఎమ్ సో సారీ. సాహిం పోతిరాజు గారు బట్ మంచి మంచి పాటలు అయితే వినిపిస్తూ ఉంటాను మీ అందరి కోసం. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ చేయకుండా. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం 3:00 2 మినిట్స్ కి సందరే సందర్లో. వింటూ స్టేడియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, సంక్లిష్ట కణజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 51,952 మంది నేతలకు ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట నామిశెట్టి మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలతో వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నెల్లూరు గణేష్ ఘాట్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యకులు జ్యోతుల నవీన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు సమావేశమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ అధ్యకులు చందమామ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరిపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతి ఈరోజు వైభవంగా నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:38 అని మనం నామ సందర్లో నేను అడిగిన క్వశ్చన్, హీరో రామ్ పోతినిని డ్యూయల్ రిలీజ్ చేసిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ, అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నకగూడెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా, అండ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ నివేణి త్రికెల్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్, ఇప్పుడే వచ్చాను, సందర్శ అందరికి స్వాగతం సుస్వాగతం సార్, బహుకాల దర్శనాలు బాగున్నారా, పాటలు దంచిపడేస్తున్నారు అని అంటూ రామలకోండ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు, రైట్ కాదు రాంగ్ ఆన్సర్, దుబల ఐ మీన్ ఇస్మార్ట్ శంకర్ లో డ్యూయల్ రోల్ కాదు కదా, ఐ మీన్ ఇద్దరు ఉండరు కదా, ఒక్కళ్ళే ఇద్దరులా యాక్ట్ చేస్తారనమాట. అండ్ షబీనా కుర్బలగోట నుంచి రైట్ ఆన్సర్, అండ్ బి ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు దేవసాయం బిజారం నుంచి పంపించారు, సో పేరా అది బట్ ఆన్సర్ ఏది, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ దీపికా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఓకే రాజేష్ అంబిక ఫ్రమ్ అండ్ ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ అక్తర్ వలీ భాష వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సి కందిరిగా అంట కాదు, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కడప నుంచి పంపించారు ఆకాశవాణి అనౌన్సర్ శ్రీదేవి శైలజ అపర్ణ వీళ్ళందరూ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు క్వశ్చన్ వినలేదు మళ్ళీ చెప్పండి అంట, ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైంకి క్వశ్చన్ వింటారా మళ్ళీ, అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ కిషోర్ ఆదిత్య వీళ్ళందరూ పంపించారు. సో మీ పేరేంటి ఇంతకీ, మా ఆర్జెస్ పేర్లన్నీ పంపించారు మొత్తానికి, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి ది గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మనము నమ్ సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ రెడ్ అలాగే స్కంద అనమాట, రామ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన మూవీస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆంధ్ర కింగ్ తాలూకా అండ్ ఇంకా అదేంటి ఎందుకంటే ప్రేమ అంట ఇలా చాలా సినిమాలు పంపిస్తున్నారు, బట్ రెడ్ అండ్ స్కందాలో అఫీషియల్ గా డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఇవే. అండ్ హ్యాపీ వినాయక చవితి బ్రో అంటూ పంపించారు, ఎవరు బ్రో మొత్తానికి మీ పేరు కూడా పంపించండి. అండ్ గౌతమ్ సాయి కర్వేనా ఆంధ్ర కింగ్ తాలూకా రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇది ఇవి రైట్ ఆన్సర్స్ అయితే చాలా మంది గెస్ట్ చేసి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ అనమాట, పెన్ పేపర్ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది, పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. సో 4-letter ఇంగ్లీష్ వర్డ్, 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా అని అర్థం వస్తుంది, అండ్ 1, 2, 3 కలిపితే మనిషి అని అర్థం వస్తుంది, అలాగే 1, 4 కలిపితే నా అని అర్థం వస్తుంది, ఏంటది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి, 4-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 2, 3, 4 కలిపితే ఏదైనా, అండ్ 1, 2, 3 కలిపితే మనిషి, అలాగే 1, 4 కలిపితే నాది అంటే నా అని అర్థం వస్తుంది అనమాట. సో ఏంటి ఆ వర్డ్ గెస్ చేసి 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ జీతా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

పాప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నాం సందడే సందడిలో నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది. లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ మహాత్మా నుంచి ప్లే చేస్తాను. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనము నమ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లా నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సి రాంగ్ ఆన్సర్. అండ్ రేడియో వింటున్న శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పంపించారు. చింతలపూడి నుంచి బిల్లేశ్వరి బి ఆదాం శ్రీను వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ హర్షరామ శర్మ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ డి నవి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి. అండ్ గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ. అలాగే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు మీరు వస్తేనే అందరికీ జోష్ వచ్చేస్తుంది.

ఉంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి ఇష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ జి రెడ్డి అన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఆశా కాపుగంపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఈ వర్డ్ నేనైనా గెస్ట్ చేశాను అనుకుంటున్నాను, అంటే చాలా మంది గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్స్. అండ్ రాజోల నుంచి జయన్న గారు, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ ఏదైనా మనుషులు అంట. నిన్న సాయంత్రం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే నెంబర్ చెప్పారు, అప్పుడు నేను ఆ నెంబర్ నొక్కినప్పుడు వాట్సాప్ లో చాట్ ఓపెన్ అవ్వలేదు, ఈ నెంబర్ నుండి ఎప్పుడైనా ఆన్సర్ పంపించవచ్చా? సో పంపించవచ్చు. మనం వివిధ భారతి వింటూ ఉంటే కనుక విజయవాడ వివిధ భారతి ఈ నెంబర్కే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఈసారి అందరూ గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్, చిన్న వర్డ్ కదా. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్ రావు గారు, దామర్ల పెద్దమస్తన్ రావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెనీ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ ఆంటోనీ, జయసింహ, రవికుమార్ రెడ్డి వీళ్ళందరూ పంపించారు హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అటు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా, అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫోర్ లెటర్ వర్డ్ ఈజ్ అని అంటూ భవ్య పెనంలూరు నుంచి పంపించారు విజయవాడ నుంచి, అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అంటూ. సో మెనీ ఓకే, మీరు మన పేర్లు పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం పంపించట్లేదు. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్ రైట్ రైట్ ఆన్సర్, అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ దోస్త్ మేరా దోస్త్ అంట వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ రామలకోడ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో ఆన్సర్ లేదు, ఆహా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ బ్రో, రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అర్థం కాలేదంట, ఫస్ట్ టైం అనుకుంటా మీరు వినడం, సో కొంచెం అలవాటు పడాలి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్, అలాగే నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, దానికి కొన్ని క్లూస్ ఇస్తాను, ఆ క్లూస్ ని అంటే డీ కోడ్ చేసి మనం ఆ లెటర్ ఏంటనేది, ఆ వర్డ్ ఏంటనేది, ఆ ఫోర్ లెటర్ వర్డ్ ఏంటనేది కనిపెట్టాలన్నమాట. సో ఫోర్ లెటర్స్ ఏంటి, 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా, 1, 2, 3 లెటర్స్ కలిపితే మనిషి, అండ్ 1, 4 కలిపితే నా అనేది నేను ఇచ్చిన క్లూ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ ఆన్సర్ ఏంటి అని అంటే మెనీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. నెక్స్ట్ కూడా ఒక సామెతే ఏంటంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేరీ సుచిత్ర వీళ్ళందరూ పంపిస్తున్నారు ఏంటో మరి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జేరుపతుల బుచ్చయ్య గారు, అండ్ అనంతపురం నుంచి రమేష్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గడప కాదు, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఆన్సర్ లేదు. పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. సో మాట అనేది పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, అలాగే షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్, అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి అంటూ, సో హాయ్ వీళ్ళందరికీ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఫ్రమ్ ఫణిసత్య శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాట గడప కడప ఓకే మాట అంటూ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ అంటూని రవి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌతమ్ సాయి కరివేన పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి ఓకే రమేష్ అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బాగున్నారా బాగున్నారా నా మనవుడి పేరు సైతం జితేంద్ర కుమార్ రేపు

గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మాట మీ ఓకే విజయవాడ నుంచి సంధ్య యేసు యేసు పంపించారు అనమాట. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మీ ఐదో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ హనీ, రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి కాదు రాంగ్ ఆన్సర్. అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు, సూపర్ అగి ధన్యవాదాలు. ఓకే కన్నా కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు పెద్దగా రాదు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, పెద్దగా కాదు అసలు నాకు కన్నడనే రాదు. ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డ వెంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం నుంచి గంట సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి, ఎర్రపాక మండలం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ మాటవ దాటితే ఓకే కేదర్ వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం నుంచి పంపించారు, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మాట అంటూ, బట్ మాట దాటితే అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. అంటే అలా అనుకున్నారా, పెదవి దాటితే మాట దాటుతుందని, బట్ అలా కాదు. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు, చెయ్యి లేదా చెంపజారుతుందంట. ఇదొక ఆన్సర్ కాదు, డిఫరెంట్ ఆన్సర్. అండ్ చిలుగు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అయితే ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. అండ్ ప్లీజ్ రిపీట్ ప్రీవియస్ క్వశ్చన్ అంట, ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. షబీనా కొరబలకోట నుంచి ప్రీవియస్ క్వశ్చన్, డెఫినెట్ గా ట్రై చేస్తాను అడగడానికి. అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అండ్ గడప రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ మండూర్ లక్ష్మీదేవి. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ సుజాత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి, ఎందుకు సార్ మీ పేర్లు, మీరు మా పేర్లు చదవరంట. సో ఎం నరేష్ మెర్సి, నేను చాలాసార్లు చదువుతాను, మీరేం చేస్తారంటే ఒక మెసేజ్కి ఒక ఆన్సర్ కాకుండా ఒక మూడు నాలుగు ఆన్సర్లు పంపిస్తూ ఉంటారు. బట్ ఆ కాంటెక్స్ట్లో అంటే అలాంటప్పుడు నేను చదవలేను, ఎందుకంటే ఇంకా చాలామంది ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇంక వదిలేయండి, ఎందుకంటే ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా నేను చదువుతాను కాబట్టి, మీ పేర్లు చదువుతాను కాబట్టి ఓకే. బట్ అన్నిసార్లు పంపిస్తే ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటిపోయింది, ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఆ టైం ఏదో ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఎస్ఎంఎస్ అయినా ఇంకొక ఇద్దరికైనా చదవచ్చు కదా. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకీర్తన వెన్నెల వీళ్ళందరూ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆధుని మండలం నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ, రైట్ ఆన్సర్. అలాగే కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప వీళ్ళందరూ, రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి సంధ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ నెక్స్ట్ షరీఫ్ గన్నవరం నుంచి, రాంగ్ ఆన్సర్. మాట దాటితే సారీ పెదవి దాటితే పృథివి దాటుతుంది అని సామెత అనమాట. అంటే మాట పెదవి దాటితే ఈ భూమండలాన్ని దాటేస్తుందని సామెత. అంత పవర్ ఉందన్నమాట, అంత పవర్ ఉందన్నమాట మాటకి. ఇవే 3:26:26 స్టూడియోలో టైం. మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ. అండ్ ఇంకొక ఆన్సర్ వచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉంది, గెట్ రెడీ, నోట్ చేసుకోండి నీట్ గా. ఆన్సర్ తెలిస్తే 0866-24888-14 ఈ నంబర్ కి ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 2, 3, 4, 5 కలిపితే ప్రతీది అని అర్థం. అండ్ అలాగే 3, 1, 2 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అండ్ అలాగే 1, 2, 3 కలిపితే ఇది అంటే పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే ఇది కనుక మన బాడీలోకి పడకపోతే వాళ్ళకి అసలు డే అనేది ఓపెన్ అయినట్టే ఉండదన్నమాట, అది దాని అర్థం. సో అర్థమైంది కదా, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఈ 5-letter ఇంగ్లీష్ వర్డ్ లో 2, 3, 4, 5 లెటర్స్ కలిపితే ప్రతిదీ అని అర్థం వస్తుంది. అలాగే 3, 1, 2 లెటర్స్ కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అలాగే 1, 2, 3 లెటర్స్ కలిపితే ఇది పొద్దున్నే మన పొట్టలో పడకపోతే మనకి డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది చాలా మందికి, అదనమాట దాని అర్థం. సో మొత్తానికి ఆ 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటో గెస్ట్ చేసి 0866-24888-14 ఈ నంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండదు.

నేనెప్పుడు ఆలోచించి ఎరువెనులే, తరచూ నీ ఊహల్లో విహరిస్తున్నాలే. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తకిట తకిట నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. సో 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లోజ్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది డీకోడ్ చేసి ఆన్సర్ గెస్ చేశారు. చాలా మంది పంపించారు ఆన్సర్స్ అయితే. కేదర్ వీరేష్ రాజలమండ్రం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి అమ్మ నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, సగం అయితే రైట్ ఆన్సరే, ఫుల్ వర్డ్ కాదు అది. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి నుంచి. అండ్ పి జానకిరామ్ ఉమా పంపించారు కాఫీ అంట నందిగామ నుంచి. పొద్దున్నే లేచి ఇది పడకపోతే డే స్టార్ట్ అవ్వదని చెప్పానని చెప్పి మీకు ఇష్టమైన కాఫీని మీరు పంపించారు, అది సంగతి. అండ్ వాటర్ అంట విచిత్రమైన ఆన్సర్ వెంకటాద్రి భార్గవ రవి వీళ్ళందరూ పంపించారు ఫ్రమ్ చిత్తూరు నుంచి, బట్ కాదు. అండ్ అలాగే తెలిసినట్లే ఉంది అని అంటూ పంపించారు సాయి సిరీస్.

మీరు ఆలోచించండి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి కార్తీక వెన్నెల వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ సే హాయ్ టు భవజ, బిట్టు అండ్ అచ్చి ఫ్రమ్ రాజేష్ నుంచి, సారీ నెల్లూరు నుంచి పంపించారు రాజేష్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రాంగ్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ మేము మీ అనౌన్సర్స్ ఎలా మీట్ అవ్వాలి అని అంటూ కడప నుంచి వినయ్ పంపించారనమాట. సో మీరు ఏదైనా అంటే పర్మిషన్ తీసుకుని ఎప్పుడైనా కలవాలి అని అంటే కలవచ్చు, బట్ అఫీషియల్ గా మీరు పర్మిషన్ తీసుకుంటే స్టూడియో నుంచి ఆ ఛాన్స్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. అండ్ కృష్ణా జిల్లా నుంచి నాగాలంక మండలం నుంచి పంపించారు సాయిరాం పోతురాజా, సాయికం పోతురాజా మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు, అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్, బట్ రాంగ్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే ఎం నరేష్ అండ్ మెర్సీ రాంగ్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ చాలా బాగా అర్థమయ్యేటట్లు చదువుతున్నారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ అండి అని అంటూ కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్, బట్ హాయ్ మీకు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే 5 అక్షరాల ఇంగ్లీష్ వర్డ్ అని అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి, బట్ రాంగ్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ చెరుకుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ కాదు రాంగ్ ఆన్సర్, అలాగే తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్, అండ్ బుక్కాపురం నుంచి పంపించారు దామోదర్ రెడ్డి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ చిలుకు నారాయణ గారు రాంగ్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు రొంపిచెర్ల నుంచి పంపించారు సగమే టీ అంట, అండ్ కిషోర్ గారు ఈ సినిమాలు తగిట తగిట వచ్చినట్లు కూడా తెలియదు అని అంటూ, మరి అలాంటి తెలియని సినిమాల నుంచి ప్లే చేసే సాంగ్స్ నేను చేస్తాను అనమాట, అలాంటి బ్యూటిఫుల్ ఎన్నో చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, మనందరికీ తెలియదు, నా ప్లేలిస్ట్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు సాంగ్ చాలా బాగా పాడతారు అని అంటే అమ్మ నరేష్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. సో 3 గంటల 35 నిమిషాలు దాటి 55 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందలో. నేను అడిగిన క్వశ్చన్ 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. సో ఆ వర్డ్ ఏంటి అని అంటే టీచ్ అన్నమాట, TEACH టీచ్. సో 2, 3, 4, 5 కలిపితే ప్రతిదీ అన్నాను అంటే ఈచ్, అండ్ 3, 1, 2 కలిపితే తిన్నారు అని అన్నాను అంటే ఎయిట్, ATE. అలాగే 1, 2, 3 కలిపితే ఇది పడకపోతే అసలు డైలీ ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి అని చెప్పాను, టీ అనమాట, TEA. సో ఇలా డీకోడ్ చేస్తే మీరు వర్డ్ అనేది ఫామ్ చేయొచ్చు, టీచ్ అనేది రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ వినలేదా, ఆన్సర్ కూడా చెప్పేశాను నేను. ఎనీవే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా, ఈసారి ఒక మూవీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే హీరో నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటి, తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటో తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా.
1: లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డూడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకి ఈ లోపు హాఫ్ సెంచరీ ఎస్ఎంఎస్ లో ఆల్రెడీ దాటేసినాయి. చూద్దాం మరి, బ్రేక్ లేకుండా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ రాజుల నుంచి జయన్న. అండ్ మీరు అడిగిన ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ కనకారావు గారు పెడన నుంచి, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి, అండ్ హాయ్ టు పద్మ అచ్చి అని అంటూ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, అండ్ రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ కర్నూలు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ నిఖిల్ అని అంటూ పాలెం పోలయ్య గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల్, అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజ్జవాలి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, నితిన్ కాదు నిఖిల్, నిఖిల్ అన్నమాట, సో కార్తికేయ నిఖిల్, అండ్ భాస్కర్ చెరుకుబల్లి నుంచి, అండ్ సంబరం మూవీ కాదు నితిన్ కాదు నిఖిల్, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ సంబరం కాదు, అండ్ కుసుమాంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అది సెకండ్ మూవీ అది, అండ్ శోభారాణి రంగారావు సాగర్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహ భాను జనిదిన్ పంపించారు, అండ్ నెక్స్ట్

శోభా తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పి జానకిరామ్ ఉమా వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అశోక్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ పమిడి నుంచి పంపించారు గౌస్ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే కమ్మతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎల్లప్ప రాయచూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రమణ్యం గారు అండ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అలంపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండ్ నిఖిల్ సిద్ధార్థ్ అని అంటూ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణి దీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్య శ్రీతనాల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి గారు పంపించారు రొంపిచెర్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అలాగే సీను రావుపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కృష్ణ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలిని కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఓకే సంబరం మూవీలో చేశాడు సోలో హీరోగా ఫస్ట్ ఓకే సంబరం అనేది మీరు ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఓకే అలా పంపించారనమాట మొత్తానికి అయితే రైట్ ఆన్సరే ఆశా కాపుగుపల్లి గ్రామం నుంచి పంపించారు అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లో పంపించారు రైట్ ఆన్సర్.

అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం గ్రామం నుంచి గంట. సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాటలు చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంది. ఓకే, వానపాట వేయాలంట, రామాలకోట నుంచి దుబాయ్ భాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ నిఖిల, నిఖిల్ నిఖిల్ ఎవరు? నాకు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తెలుసు అంతే అంట. సో కార్తికేయ, నిఖిల్, అమూల్య అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటే నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతా, లక్ష్మి, నిష్కాన్, హనీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి వలీ భాషా, అక్తర్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన్, ఓకే గద్వాల్ నుంచి జయన్న గారు, మీరు చెప్పిన ప్రశ్నకు ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజారావు, పుణ్యవతి, జ్యోతుల రైట్ ఆన్సర్. అలాగే ప్రవళిక రాంగ్ ఆన్సర్. అండ్ కలసపాడు నుంచి, కడప నుంచి పంపించారు, మీ పేరు సుధాకర్, జ్యోతి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ బ్రో, అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం మంగినపీడి బీచ్ దగ్గర 63 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం పెట్టారు, 14th to 24th వరకు ఉంటుంది, మీరు చూడడానికి తప్పకుండా రావాలి అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ భాస్కర్, డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను. నాకు కూడా బీచ్ అంటే ఇష్టమే కాబట్టి మొత్తానికి బీచ్ చూసినట్టు ఉంటుంది, అండ్ వినాయకుడిని కూడా చూసినట్టు ఉంటుంది, 63 అడుగుల వినాయకుడిని. అండ్ ముజఫర్నగర్ నుండి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాయిస్ చాలా బాగుంది సార్, దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ లా ఉందంట. సో ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు రాలేదు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారు? రామకార్తిక, వెన్నెల, వీళ్ళందరూ. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగి. హ్యాపీ డేస్ అంటే అఫీషియల్ గా చాలా మంది తెలిసింది ఏంటంటే హ్యాపీ డేస్, బట్ సమ్మరం మూవీలో కూడా చిన్న క్యారెక్టర్లు యాక్ట్ చేశారు నిఖిల్ అయితే. జస్ట్ చిన్న బిట్ లో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, బట్ హ్యాపీ డేస్ లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ.

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే, ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అన్నట్లు సామెత. ఏంటది తెలిస్తే 0866-4888-14 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత. ఏంటది? గెస్ చేస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఉపాయం లేని వాడిని ఇక్కడ నుంచి తరమాలి అని సామెత. సో కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి, శాంతినగర్ ఒకే ఒక్కడు, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెల, వల్లి వీళ్ళందరూ పంపించారు. అలాగే మూసాపేట నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే రాజుల నుంచి జయన్న గారు, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అమూల్య, అలాగే రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాన్ హనీ, కృష్టి జంబో జెట్లా అంత స్పీడ్ లో మెసేజెస్ చదువుతున్నారు, గ్యాప్ లో వాటర్ ఏదైనా లిక్విడ్ తాగండి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్ గా తాగుతాను. అండ్ అలాగే అనంతపురం నుంచి పంపించారు రమేష్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి, అలాగే పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కాదు నిజామాబాద్ నుంచి పంపించారు ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్, అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినే పల్యమా, ఊరి పేరు చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సీ రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలసపాడు నుంచి కడప నుంచి పంపించారు సుధాకర్ జ్యోతి రైట్ ఆన్సర్, అండ్ ఉపాయం లేని వాడిని అని అంటూ భాస్కర్ రావు గారు రాణి పోలవరం నుంచి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్, ఒక మంచి పాట పాడండి, పుణ్యం వస్తుందంట, వాన కూడా రావచ్చు అంట, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో చూద్దాం పాడదాం, అండ్ మా పేర్లు చదవలేదంట. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ చదివినట్టున్నాను మీ మెసేజ్ అయితే, అండ్ కే పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ గద్వేల్ నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి గంట సురేష్ రైట్ ఆన్సర్. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లన్నమాట. సో ఇంకెవ్వరు కూడా వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. ఈ రోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్ మెర్సి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు, థ్యాంక్ యూ, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ పెన్ పేపర్ క్వశ్చన్. 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది.

ఇందులో 4, 5, 6 కలిపితే యుగం అని అర్థం వస్తుంది. అండ్ అలాగే 3, 4 కలిపితే నేను అని అర్థం వస్తుంది. అలాగే 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక అంటే ఫోర్ వీల్ వెహికల్ అనమాట. సో 4 వీల్స్ ఉన్న ఒక వెహికల్ అనమాట. ఏంటి ఆ వర్డ్? మొత్తానికి 6 లెటర్స్ ఉంటాయి. ఈ 6 లెటర్స్ లో 4, 5, 6 లెటర్స్ కలిపితే యుగం, అండ్ 3, 4 కలిపితే నేను, అండ్ 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక 4 చక్రాల వాహనం అనమాట. సో ఏంటా 6 లెటర్ వర్డ్? 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భూలక్ష్మి వెల్లుల్లా రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

పరిశ్రమలు పద్మ రాంగ్ ఆన్సర్ అండ్ పెడన శివగానందరావు కాలనీ అప్పుల రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మా పెడన పక్కనే ఉన్న మంగినపూడి బీచ్ లో 63 అడుగుల వినాయక విగ్రహం పెట్టారు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి 8 అడుగు ఓకే శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు బట్ ఆన్సర్ లేదు. అండ్ హాయ్ మీ అందరికీ, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగొనపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ. సో నేను మళ్ళీ థర్స్డే సాయంత్రం 5 o'clock వస్తాను, గురువారం సాయంత్రం 5 గంటలకి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఏదేమైనా 2-3 ప్రశ్నలతో కాకుండా 9 క్వశ్చన్స్ వరకు వచ్చేసారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజు ఒకటి మిస్ అయింది. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు జోషిత రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టెరియో.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో ఈరోజు బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని అభివర్ణించారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించే పవిత్రమైన రోజున ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు తెలిపారు. రాష్ట ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్టంలో మొత్తం 51,952 మంది నేతలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులకు ఈరోజు శాస్త్రోతంగా ప్రారంభించారు. ఏలూరులోని సర్సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 118 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెలివి తెలిపారు. ఈ నెల 23వ తేదీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని, వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. ఇంకా చాలా ఎస్ఎంఎస్ ఉన్నాయి. సుధాకర్ జ్యోతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రాజులంజి జయన్న. ఈ రోజు సందడే సందడి చాలా సూపర్ గా ఉంది, మరి మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాంగ్స్ చాలా క్లారిటీగా చక్కగా పాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణని థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ చెప్పాను ఆల్రెడీ, థర్స్డే అంటే గురువారం సాయంత్రం వస్తాను. అండ్ వేముల పరశురాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు తెలియదు అని అంటూ నెల్లూరు నుంచి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సైకం పోతరాజు బట్ ఆన్సర్ ఏది అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు

0: కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ అమూల్య థ్యాంక్ యూ టేక్ కేర్ సార్ అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి గంగా గంటా సురేష్ రాంగ్ ఆన్సర్ అండ్ మమ్మూ జైనిదీన్ స్నేహాబాని జైనిదీన్ ఉమ్మేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్ అని అంటూ కార్తీక వెన్నెల వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మన లిజనర్స్ అందరికీ కూడా అండ్ నమినరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్ అలాగే సో శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు జిప్స్ కూడా పంపిస్తున్నారు అనమాట అండ్ 4:30 స్టూడియోలో టైం మనమున్నాం ఎక్కడ వివిధాలు నేను ఒకే ఫిల్మ్ సాంగ్స్ అయితే వినిపిస్తాను బట్ ఏ సినిమా అనేది డెఫినెట్ గా చెప్తాను అండ్ నెక్స్ట్ మీకు రమేష్ గారికి మన ఆర్జేస్ అందరికీ రేడియో స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలి కృషి అడ్వాన్స్ గా అని అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ అండ్ కిషోర్ గారు ఈరోజు సందరే సందడిలో సూపర్ సూపర్ ప్రశ్నలు అడిగారు సూపర్ డూపర్ పాటలు వినిపించారు మొత్తానికి సందరే సందరి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు థ్యాంక్ యూ అని అంటూ మమ్మ జనిదీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాను నేను అండ్ క్రిష్ 100 ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ అక్కనగూడెం నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే భూమి పైన ఏనుగు నీటిలో ఏంటిది కేదర్ వీరేష్ మొత్తానికి ఆన్సర్ ఏంటంటే కెమెరా అనమాట కెమెరా రైట్ ఆన్సర్ చాలా మంది పంపించారు అండ్ ఈ రోజు సందడే సందడి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను చిన్న చిన్న ప్రోమో తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినిపిస్తాను ఏ మూవీ అనేది తర్వాత చెప్తాను వింటూ స్టే
1: ఒరే సుబ్బు నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు ఇప్పుడు ఎలారా
2: ఏం పర్లేదక్క అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు ఇంకా నువ్వేం టెన్షన్ పడకు
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా
2: సెట్ చేయలా జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి
1: ట్యూన్ చేసావా
2: అవునక్క వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట ఏ ఆ కాఫీ కప్ నాదిరా
2: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా సరే రఘు మరి నీకు
6: నాకైతే నా స్కూల్ డేసే
3: మేమే కాదు మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:07:25 సెకండ్లు అండ్ ఎస్ పోతిరాజు గారు పంపించారు ఎందుకు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారు మొత్తానికి అన్ని ఎస్ఎంఎస్ నేనైతే చదివాను అండ్ వివిధాలోకి కూడా ఎంటర్ అయిపోయాం ఈ రోజు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను అండ్ ఆ సినిమా హాయ్ నాన్న అనమాట సో హాయ్ నాన్న నుంచి హాయిగా ప్లెజెంట్ గా ఉండే సాంగ్స్ అండి బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టే ట్యూన్

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 4:40 అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. హాయ్ నాన్న నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ నౌ స్టూడియోలో టైం 4:40 అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వర్ణా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం.

0: వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ఈ సాయంత్రం కార్యక్రమాల ప్రసారం. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా మీరు వినబోయే పాట దేవుళ్ళు ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM శ్రోతలకు వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా నియమ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారు వారి యొక్క విశేషం తెలియజేశారు. మనం వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తెలుసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు విందాం. గణేష్ విగ్రహ ప్రతిష్ట, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీదే అన్ని బాధ్యతలని స్పష్టంగా గుర్తించాలి. పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ లేదా ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఫైర్, విద్యుత్ శాఖల విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు, మంటపాలు వద్ద అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా నివారించడానికి మంటపంలో తగినంత ఇసుక, నీళ్లు మరియు ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వినండి. చెప్పవే చిరుగాలి చిత్రం కోసం హరిహరన్ పాని పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు చిత్రమంత్రి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని వినాయక చవితి విద్యుత్ భద్రత సూచనలు. విద్యుత్ భద్రతతో ఆనందంగా వినాయక చవితి జరుపుకుందాం. వినాయక చవితి విద్యుత్ భద్రత సూచనల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్న దిమ్మెలకు బ్యానర్లు, అలంకరణలు ఏర్పాటు చేయరాదు. వర్షం పడే అవకాశం ఉన్నందున వైర్లు, జాయింట్లు, ప్లగ్లు నీటికి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యుత్ పరికరాలకు సరైన ఎర్తింగ్, ఎంసీబి, ఆర్సీసీబి రక్షణ ఉండేలా చూసుకోవాలి. అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దు. అధికారిక విద్యుత్ కనెక్షన్ వినియోగించండి. మండపాలకు నాణ్యమైన విద్యుత్ వైర్లు, ప్లగ్లు, సాకెట్లు మాత్రం ఉపయోగించండి. విద్యుత్ లైన్లకు సమీపంలో పొడవైన కర్రలు, మెటల్ పైపులు, ఇనుప ఫ్రేములు ఉపయోగించవద్దు. లైటింగ్ కోసం ఎల్ఈడి లైట్లు, బీఐఎస్ ప్రమాణాలు కలిగిన విద్యుత్ పరికరాలు మాత్రమే ఉపయోగించండి. ఓవర్లోడ్ అయ్యేలా ఒకే సాకెట్కు ఎక్కువ పరికరాలను అనుసంధానం చేయవద్దు. చిన్నారులను, విద్యుత్ పరికరాలు, ఓపెన్ వైర్లు, స్విచ్ బోర్డులకు దూరంగా ఉండేలా చూడాలి. వైరు తెగిపోవడం, స్పార్కింగ్ లేదా విద్యుత్ ప్రమాదం కనిపించే వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, మీ విద్యుత్ సేవల హెల్ప్లైన్ నెంబర్ 1912. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్ చిత్రపాణి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు చిత్రమంజరి. ఇప్పుడు కొన్ని వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. ఇక విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ప్రత్యేక స్థలాల వద్ద, పోలీస్ స్టేషన్లు,

లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మైక్ ద్వారా ఎటువంటి ప్రచారం చేయరాదు. రాత్రి వేళలో మండపాల వద్ద నిర్వహణ కమిటీ ప్రతినిధులు విధిగా కాపలా ఉండాలి. భద్రతా దృష్టితో ప్రతి మండపం తమకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రి సమయాల్లో పందిళ్ళు మండపాలలో విలువైన వస్తువులు ఉంచకూడదు. ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో కమిటీ సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. భద్రతా పరిరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు కొన్ని సూచనలు తెలియజేశారు. మరికొన్ని వినే ముందుగా ఇప్పుడు ఒక సినిమా పాట విన్నాం. ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్రపాయన పాడి ఉంటారు. సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని విషయాలు విందాం. వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలలో మరికొన్ని విషయాలు విందాం. వినాయక పందిళ్ళు లేదా విగ్రహాలను రోడ్లపైన ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు లేదా ఫ్లెక్సీలు రాకపోకలకు అంతరాయంగా రోడ్లపై ఉంచకూడదు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణాసంచ వాడకూడదు. పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయంలో అనుచిత ప్రదర్శనలు అసభ్య నృత్యాలు జరగకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు బాధ్యత వహించాలి. ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు అనగా డీజే తదితరాలకు అనుమతి ఉండదు. నిమగ్నం ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమగ్నమునకు కేటాయించిన ప్రదేశం, అలాగే ఊరేగింపున కేటాయించిన మార్గాలలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటండి చిత్రమంజరి కార్యక్రమంలో. రాజా ఈ చిత్రం కోసం మనో మరియు చిత్ర పైన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలు మరియు తెలుసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు అయినటువంటి మరికొన్ని విషయాలు. ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు అనగా డీజే తదితరాలు అనుమతించబడవు. ఇక ఏదైనా అనుమానం లేదా సమస్యలు ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఎక్కడైనా సమస్యలుంటే అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కి డయల్ చేయవలసిందిగా కోరారు. లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266. ఫోన్ నెంబర్ మరోసారి 9121102266. ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఏదైనా సమాచారం

వద్ద పంపించగలరు లేదా స్థానిక పోలీసులను కానీ సంప్రదించాలని సూచించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా పాటించవలసిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త గురించి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అత్తకు ఇముడు అమ్మాయికి మూడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశ తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

చిత్రమంజలి కార్యక్రమం తర్వాత పాటు వినండి. నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రమంది కార్యక్రమంలో తర్వాత పాట వినండి. యముడు ఈ చిత్రం కోసం సాగర్ మరియు సుచిత్ర కార్తిక్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రమంది కార్యక్రమంలో తర్వాత పాట వినండి. సుస్వాగతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: లేదు.
1: ఇప్పుడు ఎలా మరి?
0: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
1: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
0: అంటే మోసాలకి చెప్పే బై బై.
1: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
4: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
3: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద

0: ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈ రోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూ లైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః.

అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు, అనంతరం జానపద గేయాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:30 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 ఎఫ్ఎం రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. ఈ సాయంత్రం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ప్రసారం చేయే కార్యక్రమాలన్నీ కూడా మొబైల్లోని న్యూస్ అని ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చును. శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం సినిమా పాట. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తల గురించిన విషయాలు ఉంటారు. ఇక 8:30 జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి తెలుగులో. ఇక 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 క్రికెట్ కామెంటరీ వింటారు ఆకాశవాణి 101.5 ఎఫ్ఎం ద్వారా. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయే కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో

0: 6:10. ఆరు గంటల 30 నిమిషాలకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సహనం శ్రేష్ఠ సర్వశ్రేష్ఠ అంశం గురించి వ్యాఖ్యానం డాక్టర్ బీరం సుందరరావు గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 నిమిషాలకు చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట పైర్లు ఆవశ్యకత గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. 6:45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 నిమిషాలకు ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:15 నిమిషాలకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట గాడిచల్ల హరి సర్వోత్తరరావు గారి జయంతి గురించి కొన్ని విషయాలు వింటారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ప్రాశస్త్యం గురించి శ్రీ జొన్నబొట్ల రామస్వామి గారి ప్రసంగం ఉంటుంది. 8:30 నిమిషాలకు అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 9:30 నిమిషాలకు మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:15 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 4:50 వరకు ప్రసారమవుతాయి తెలుగులో. రేపు 6:10 నిమిషాలకి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి భక్తి గీతాలు వింటారు. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మోటి మలా గజ్జా బబ్బలా సైబాల్, నడువల కామరా సైబాల్, వరద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో. ఇప్పటి

0: ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి. అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాత్,
3: గజ్జా బబలా
4: సై బాత్,
3: నడుగులో కామరా
4: సై బాత్,
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఇప్పుడు వినండి జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు.
7: గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెదజల్లేటువంటి వైనం మనకెంతో అందంగానూ ఆహ్లాదంగానూ కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలబారు, దూదిపింజల్లా సాగే మబ్బుతునకలు, ఎత్తుపల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి బడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పార్వస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీతగా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. అమ్మ ఎక్కడికే, దేవి ఎక్కడికే, పలనాటి పన్నీరు పైనమెక్కడికే అంటూ పాడేటువంటి ఈ జానపదాన్ని విందాం.

సూర్యచంద్రుని చూడ, మా అబ్బాయి కళ్లను చూడా అంటూ వరుణి యొక్క అందాన్ని చెప్తూ పెళ్లికూతురి అందాన్ని తక్కువ చేసే ఈ సరదా పాటను జానపదంగా పాడుతున్నారు. విందాం మరి.

దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి, పెదవుల జోడ సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి, పెదవుల జోడ ఈ నల్ల పెదల పెళ్లి కూతురు మనకేడ దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి, జుట్టును జోడ సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి, జుట్టు జోడ ఈ పిలక జుట్టు పెళ్లి కూతురు మనకేడ దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా.

0: మనకేడా దొరికిందబ్బాయ.
1: మరి ఇంతవరకు జానపద రంజని సంస్కార గీతలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు ఇవ్వండి జానపద గేయాలు.

ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో సంస్కార గీతలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు. అనంతరం జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మనకు దీక్షణలో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది.

0: ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడమనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు, భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమం

లో మాట్లాడుతూ మంత్రి ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాప్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్ లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 ప్రారంభమవుతుంది. 7 ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా వెంకీ ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు సుమంగళి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. దుబాయ్లో జరగనున్న మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం మన ఆకాశవాణి మార్కాపురం కేంద్ర కార్యక్రమంలో మాత్రం ఓన్లీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే వినవచ్చును. శ్రోతలు ఈ విషయాన్ని గమనించగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.

చిత్రమందిర కార్యక్రమంలో తర్వాత పాట వినండి. వరుడు ఈ చిత్రం కోసం హేమచంద్ర మరియు మాళవిక పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది ఆకాశవాణి మార్కాపురం రేడియో ఎఫ్ఎంలో. మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మొబైల్ ద్వారా న్యూస్ అండ్ ఏరియా ద్వారా చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాటు వినండి. ఈడియట్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ మరియు కౌశల్య పాడిన పాట వింటారు. సంగీతం చక్రి.

ఆకాశవాణి మార్కపు 101.5 ఎఫ్ఎం. ఈ సాయంత్రం కార్యక్రమంలో మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటలు మొబైల్లోని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మాత్రమే వినగలరు. కార్యక్రమంలో తర్వాత పాటు వినండి, పోస్ట్ మ్యాన్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వింటారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

చిత్రమంది కార్యక్రమంలో చివరికి ఏమంటే ప్రాణం ఈ చిత్రం కోసం సోను నిగమ్ మరియు మహాలక్ష్మి పాడిన పాట వింటారు. సంగీతం కమలాకర్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలోను, మరి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:00. మీరు వింటున్నారు FM 101.5 మార్కాపురం.

కార్యక్రమాల్లో దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యేక

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం. అంతర్జాతీయ వార్తల గురించి కొన్ని విషయాలు ఉంటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS పరీక్ష 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షను 15 నవంబర్ 2026 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష తెలుగు, ఆంగ్లము మరియు ఉర్దూ భాషలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల రెవెన్యూ డివిజన్లలో హెడ్ క్వార్టర్స్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హతలు: 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ మరియు జెడ్పీ మున్సిపల్ ఎయిడెడ్ ఏపీ మోడల్ స్కూల్ మరియు ఎంపీ యూపీ పాఠశాలలు గల ఆన్లైన్ ద్వారా విద్యార్థులు అప్లై చేసుకోగలరు. అర్హత మార్కులు: 7వ తరగతిలో 2025-26 OCBC అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు సాధించి ఉండవలేను. ఆదాయ పరిమితి: తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3,50,000. ఎంఆర్ఓ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష రుసుము: OCBC విద్యార్థులకు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు. ఈ ఫీజును SBI కలెక్ట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. శ్రోతలు గమనించాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్కు ప్రారంభ తేదీ 11 సెప్టెంబర్ 2026 నుంచి. హెడ్ మాస్టర్ ఆన్లైన్ దరఖాస్తులు అప్లోడ్ చేయుటకు చివరి తేదీ 12/10/2026. పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ 13 అక్టోబర్ 2026 వరకు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను అప్లై చేసిన తర్వాత DEO కార్యాలయంలో ప్రింటెడ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ 14 అక్టోబర్ 2026 వరకు ఉంటుంది. దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ల ద్వారా మాత్రమే సమర్పించాలి. వెబ్సైట్ ఐడి www.bse.ap.gov.in/ వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకుంటారని మనవి. ఇక మరో నోటిఫికేషన్. SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెంట్రల్ పోలీస్ ఆఫ్ రిక్రూట్మెంట్ 2026 భాగంగా 1871 సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ 10 సెప్టెంబర్ 2026 నుంచి. ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు: ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 1 ఆగస్టు 2026 నాటికి ఢిల్లీ పోలీస్ ఎస్ఐకి 20 నుంచి 25 సంవత్సరాలు మించి ఉండరాదు. మరియు ఫైర్ ఎస్ఐలకు మాత్రం 18 నుంచి 30 సంవత్సరాలు మించి ఉండరాదు. అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఓసీలకు 3 సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కాకుండా, మహిళా అభ్యర్థులకు కాకుండా మిగిలిన వారు 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ను పంపించే చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పేపర్ 1 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. పేపర్ 2లో మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా, చివరిగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఎగ్జామ్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అన్రిజర్వ్డ్ పర్సన్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25%, మిగిలిన వారికి 20% మార్కులకు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వెబ్సైట్ ఐడి www.ssc.gov.in/ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకుంటారని మనవి. మీరు ఇంతవరకు

విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఒక సినిమా పాట వినండి, క్రిమినల్. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి పైన పాట వింటారు, సంగీతం ఎంఎం కీరవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఇవ్వండి తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం అంతర్జాతీయ వార్తల గురించి కొన్ని విషయాలు వింటారు. ముందుగా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతున్నాయి, వాటి గురించి కొన్ని విషయాలు. మరియు రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించిన విషయాలు. సెప్టెంబర్ 11 దాడులకు 25 సంవత్సరాలు అయినందున వాటికి సంబంధించిన విషయాలు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గురించిన కొన్ని విషయాలు వింటారు. ఇక ముందుగా వినండి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం. భారత ఆధ్వర్యంలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా పాటు విస్తరించిన బ్రిక్స్ సభ్యదేశాలు. ఇందులో పాల్గొంటున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, వాణిజ్యం, ఇంధన భద్రత, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చ జరిగింది. విస్తరించిన 11 సభ్యదేశాల బ్రిక్స్లో ప్రపంచ జనాభాలో సుమారు సగం ప్రాతినిధ్యం ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, వాతావరణ సంక్షోభం ప్రపంచ స్థిరత్వానికి సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అంటువ్యాధులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో మధ్య పాశ్చ్య సంక్షోభం, చమురు సరఫరా, ప్రపంచ వాణిజ్యంలో మార్పులు వంటి అంశాలు కూడా బ్రిక్స్ చర్చల్లో ప్రాధాన్యం పొందుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ నిర్ణయాల్లో మరింత బలంగా వినిపించడంపై సభ్య దేశాలు దృష్టి సారిస్తున్నాయి.

ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించిన కొన్ని విషయాలు ఉంటారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై ప్రభావం. ఈ అంశంపై మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్పై ఆందోళనలు పెరిగాయి. సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్లైన్స్ డ్రోన్ దాడి జరగడంతో ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. పైప్లైన్ త్వరగా పునరుద్ధరించకపోతే ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 4% వరకు ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. హర్ముద్ జలసంధి ప్రాంతంలో కూడా నౌకలపై దాడుల వార్తలు రావడంతో సముద్ర రవాణా చమురు ధరలపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాలు ఆసియా, యూరప్ సహా అనేక దేశాల ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి తెలుసుకుందాం.

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు డ్రోన్ దాడులను ముమ్మరం చేశాయి. ఉక్రెయిన్లో రష్యా జరిపిన తాజా దాడుల్లో పలువురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. కీలక మౌలిక వస్తువులు కూడా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు ఇంధన మౌలిక వసతులపై డ్రోన్ దాడులు చేస్తోంది. దీనివల్ల రష్యాలో ఇంధన సరఫరాపై ప్రభావం పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ రష్యా డీజిల్ మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలని కోరారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరపాలని అవసరం అంతర్జాతీయంగా పెరుగుతుంది. అయితే ఇరు దేశాల మధ్య నమ్మకం లేకపోవడం, భద్రతా అంశాలపై విభేదాలు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. యుద్ధం కొనసాగుతున్న కొద్ది ప్రపంచ ఇంధన మార్కెట్లు, ఆహార సరఫరాలు మరియు యూరప్ భద్రతపై ప్రభావం పడుతుంది. ఇక సెప్టెంబర్ 11 దాడులకు 25 సంవత్సరాలు. ఈ అంశంలో అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు 25 సంవత్సరాలు పూర్తయినది. ఈ సందర్భంగా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ అమెరికా అంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2001లో జరిగిన ఈ ఘటన ప్రపంచ రాజకీయ భద్రతా విధానాలు మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యలో గణనీయమైన మార్పులకు దారితీసింది. ఈ ఘటన తర్వాత అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదంపై తన విధానాన్ని మరింత కఠినతరం చేసింది. విమానాశ్రయ భద్రత, అంతర్జాతీయ గూఢచారి సహకారం, ఉగ్రవాద సంస్థలపై చర్యలు వంటి అంశాలకు ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాధాన్యం లభించింది. 25వ వార్షికోత్సవం సందర్భంగా బాధిత కుటుంబాలు, అమెరికా ప్రజలు ఈ విషాద ఘటనను స్మరించుకుంటున్నారు. ఇక మరో విషయమైనటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గురించిన విషయాలు వింటారు. ఐక్యరాజ్య సమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశము ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రత అభివృద్ధి, వాతావరణ మార్పు, మానవ హక్కులు, పేదరిక నిర్మూలన వంటి కీలక అంశాలపై సభ్య దేశాలు చర్చించుకున్నాయి. ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న ఘర్షణలు, మానవ సంక్షోభాల నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయటం, శాంతియుతంగా పరిష్కరించడం, వివాదాలను స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం వంటి అంశాలపై ఐక్యరాజ్య సమితి దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా వాతావరణ మార్పు, సముద్ర మట్టం పెరుగుదల, ఆహార భద్రత వంటి సమస్యలకు దేశాలన్నీ కలిసి పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొనింది. ఇక యుఎన్లో హౌతీల కార్యకలాపాలపై పెరుగుతున్న ఉద్రిక్తత. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. పంజా ఈ చిత్రం కోసం హరిచరణ్, శ్వేతా పండిట్ పైన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో. తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, అంతర్జాతీయ వార్తల గురించిన విషయాలు. చివరిగా వినండి, బ్రిక్స్ సక్సెస్. విదేశీ మీడియా ఏమైందంటే భారత్లో

బ్రిక్స్ సమ్మిట్ 2022 రోజు ఓపెన్ నేషనల్ మొదలైంది. అంతకుముందు భారత మండపంలో 11 సభ్య దేశాలు, ఇతర పార్ట్నర్ కంట్రీస్ నేతలు అందరూ కలిసి బ్రిక్స్ ఫ్యామిలీ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. మోజీ, పుతిన్, జిన్పింగ్లతో కూడిన ఈ పవర్ఫుల్ ఫోటో వైరల్ అవుతుంది. తొలి రోజు సెషన్కు మిస్ అయిన పలు దేశాలు లీడర్స్ రెండో రోజు హాజరయ్యారు. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, అంతర్జాతీయ వార్తల గురించి కొన్ని విషయాలు విన్నారు. ఇద్దరితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నీటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
2: బ్రిక్స్ సమూహ మే రిజిలియన్స్ బడానే పర్ విశేష బల్ దియా హై చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ

0: आवश्यक है। इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पांस के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है।
1: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్ లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్ పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై। ब्रिक्स की शक्ति हमारी डायवर्सिटी और कोऑपरेशन में है। वी मे बी रूटेड इन डिफरेंट रियालिटीज बट टुगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी।
1: ब्रिक्स डिजिटल एग्रीकल्चर नेटवर्क రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
0: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియో స్పెషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా। टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है। टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है।
1: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
0: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఔర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే సభీ ఔట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఔర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా। हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे।
1: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈ రోజు వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈ రోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. మన ఆకాశవాణి మార్కాపురం సాయంత్రం ప్రసారాలు మొబైల్లోని న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా మాత్రమే వినగలరు. కార్యక్రమం ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా పరుగు ఈ చిత్రం కోసం సాకేత్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాటు వినండి. హలో బ్రదర్, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం రాజ్ కోటి.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. భరత్ అనే నేను చిత్రం కోసం కైలాష్ కార్ మరియు దివ్యకుమార్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

సబ్కి మౌజూద్గీ, బ్రిక్స్ కి బఢ్తి రిలెవెన్స్, ఓపెన్నెస్ ఆర్ ఇన్క్లూజివ్నెస్ కా ప్రమాణ హై. పిఛలే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్

0: This is Delhi. Please stand by for our next broadcast.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:30. మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5లో. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి. మన ఆకాశవాణి మార్కాపురం ఈ సాయంత్రం ప్రసారాలు ఓన్లీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే వినగలరు శ్రోతలు, ఈ విషయాన్ని గమనించగలరు. సమయం 9:30. ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. వాసు ఈ చిత్రం కోసం కేకే స్వర్ణలత బృందం పాడిన పాట వింటారు. సంగీతం హారిస్ జయరాజ్.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాటు వినండి. హిట్లర్ ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాణి పాట వింటారు. సంగీతం కోటి.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి విఘ్నం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషల్ పైన పాట వింటారు, సంగీతం మణిశర్మ.

మంచి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. వర్షం ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగలి పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎంలో భాగంగా సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు కావాల్సింది. మనకు దిక్షణాల్లో అఖిల భారత రవివాసరీ సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. మీరు వింటున్నారు, దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రేడియోలో వింటున్నారు. మన మార్కాపురం కేంద్రంలో ప్రసారమయ్యేటువంటి మిగతా కార్యక్రమాలన్నీ మొబైల్లోని న్యూస్ అండ్ ఏరియా యాప్ ద్వారా వినండి.

0: और सबसे ज्यादा शुक्रिया आप सब लोगों का कि आप आकाशवाणी से जुड़े और साक्षी बने इस एशिया कप वुमेन्स 2026 के फाइनल का। इसी के साथ मैं दर्पण त्रिकिया आपसे विदा लेता हूं, सुनते रहिए आकाशवाणी।
1: आकाशवाणी मार्कापुरम केंद्रम 101.5 FM కేంద్రంలో సమయం 12:20 దాటి 18 సెకండ్లు ఉదయం. ఇంతటితో ఈనాటి మా ప్రసారాల సమాప్తం. తిరిగి 101.5 FMలో ఉదయం 5:55 నుండి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.